ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం, నిలయంల సమయం 5:58 దాటి 45 సెకండ్లు అయింది. ఓచుకోవడం, నేర్చుకోవడం, సర్దుకుపోవడం, సరిదిద్దుకుపోవడం తెలిసిన వారికి జీవితం ఎప్పుడూ అందంగా ఆనందంగా కనిపిస్తుంది అని అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలకు శుభోదయం.

0: సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిట్టా కృపాకర్ సమర్పించిన సుభాషితం వింటారు.
1: ప్రియులైన రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశముగా దేవునికి ఇష్టుడైన మనుష్యుడు. అపొస్తుల కార్యగ్రంథము 13:22 రాయబడినటువంటి మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఈరోజు మనం దేవునిచే గొప్ప సాక్ష్యము పొందిన ఒక వ్యక్తి గురించి ధ్యానించబోతున్నాం. సాక్ష్యము అనగా మనము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పడం. మన గురించి మన బంధువుల్లో లేక రక్త సంబంధికుల్లో మనమంటే ప్రేమ గలవారు మనపై మంచి సాక్ష్యం తెలియజేస్తారు. మనమంటే గిట్టనివారు మనం మంచి చేసినా మనపై విషము చిమ్ముచు చెడు సాక్ష్యాన్ని లేని మాటను కల్పించి మరీ చెబుతారు. ఈ లోకంలో మనుషులు స్వార్థ హృదయముతో చెప్పే సాక్ష్యము కంటే దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం ముఖ్యం. ప్రియులారా, బైబిల్లో దేవునిచే అద్భుతమైన మెప్పును పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నో సుగుణాలు మనం ఆయన జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు గమనించగలం. ఆయనే భక్తుడైన దావీదు. దేవుడు అతని గురించి అపొస్తుల కార్యములు 13:22 నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యమిచ్చెను. ఆ సాక్ష్యము పొందుటకు దావీదులో ఎన్నో మంచి గుణములు కలవు. 2 సమూయేలు 1:10 సౌలు మరణమును గురించి మనం చదువుతాం. సౌలు దావీదుని ఎంత ద్వేషించాడు అంటే 10 సంవత్సరాలకు పైగా దావీదును చంపడానికి అతన్ని దేశమంతటా తరిమాడు. ఒక చక్రవర్తి ఒక గొర్రెలు కాల్చుకున్నటువంటి దావీదును అంతగా ద్వేషించాడు. చివరకు సౌలు మరణించి ఉన్నాడు. ఆ మరణ వార్త దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు యొక్క స్పందన ఎలా ఉంది? అదే మనము గనక దావీదు స్థానములో ఉంటే మనము ఎలా స్పందిస్తాం? మన శత్రువు చనిపోయాడని మనకి గనక తెలిస్తే మనం ఎలా స్పందిస్తాం? నిజానికి ప్రియులారా, ఆయన చనిపోయాడు, ఆయన చేసుకున్నదే తన మీదకి వచ్చిందని ఖచ్చితంగా మనం చెప్తాం. అయితే దావీదు ఆ వార్తను విన్నప్పుడు ఇలా స్పందించాడు. ఇక్కడ దావీదు స్పందనను మనం గమనించగలం. సమూయేలు 1:31

0: అధ్యాయములో సౌలు యొక్క మరణమును గురించి మనము గమనించగలం. సౌలు ఆత్మహత్య చేసుకున్నాడని మనకు తెలుసు. కాని ఒక అమాలేకీయుడు దావీదుకు వచ్చి దావీదు తన మీద దయ కలుగునట్లుగా ఒక అబద్ధమును చెప్పాడు. సౌలు విన్నపమును బట్టి అతను సౌలును చంపెనని చెప్పి మరి సౌలు యొక్క కిరీటమును కడియమును దావీదుకిచ్చాడు. దీనిని బట్టి దావీదు సంతోషించి తనకు బహుమానం ఇచ్చునని అతడు అనుకున్నాడు. కాని అలా కాకుండా దావీదు తన బట్టలను చింపుకొని సౌలు కొరకు ఆ రోజంతా ఉపవాసముండి ఏడ్చాడు. 2 సమూయేలు గ్రంథం 1:11 ఈ మాటను మనం గమనిస్తాం. దేవుని అభిషేకము కలిగిన వ్యక్తిని చంపుటకు నీవేళ భయపడలేదని అతన్ని అడిగెను. దానిని బట్టి దావీదు ఒక యవనస్తుని పిలిచి అతన్ని చంపించెను. అబద్ధము చెప్పినందుకు అతడు తగిన మూల్యము చెల్లించాడు. ఇక్కడ దావీదు వైఖరిని చూడండి. దావీదు దేవునికి ఇష్టుడైన మనుషుడుగా ఉండుటలో చేసిన పని ఇది. ప్రభు అయిన యేసు చెప్పిన మాట మనకు తెలుసును గదా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించిన వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. Luke 6:27-28. దావీదు అలాగే చేశాడు. దావీదు సౌలును ఎన్నడూ ద్వేషించలేదు. సౌలు అభిషేకమును కోల్పోయినప్పటికీ ఆయనను ముట్టనని ఎల్లప్పుడూ చెప్పి ఉన్నాడు. దావీదు తన శత్రువైన సౌలును గూర్చి ఇలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు గనుకనే దేవుని చేత మంచి సాక్ష్యమును పొందాడు. దాడికి ప్రతిదాడి చేయక, కీడుకు ప్రతి కీడు చేయక, ప్రభువును ప్రార్థించుదాం, క్షమించుదాం, దేవుని ఎదుట మంచి సాక్ష్యమును పొందుదాం.
1: నిట్టా కృపాకర్ సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.

శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాలీఫ్లవర్ చాలా ముఖ్యమైన పంట. ఈ పంట ముఖ్యంగా లేత పూల కోసం సాగు చేయబడుతుంది. పూగోబీగా పిలువబడే ఈ పంటను అనేక రకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. క్యాలీఫ్లవర్ లో పొటాషియం, సోడియం, ఇనుము, ఫాస్ఫరస్, కాల్షియం ఇంకా మెగ్నీషియం వంటి లవణాలు, ధాతువులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ పంటను సాగు చేసేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేయాలి. క్యాబేజీలో స్వల్పకాలిక రకాలైన ఎర్లీ కొనర్వే, ఇది చాలా త్వరగా కోతకు వచ్చే రకం. లేత ఆకుపచ్చ ఆకులతో, ఆకులపై మైనపు పూతతో ఉంటుంది. పూలు తెల్లగా ఒత్తుగా ఉండి సున్నితంగా ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో కోతకు వస్తుంది. దిగుబడి 2-3 క్వింటాలు ఎకరానికి వస్తుంది. పూసా కట్కి, అక్టోబర్ నవంబర్ మాసంలో కోతకు వచ్చే రకం. ఇది మధ్యస్థ పరిమాణం గల పూలతో ఉంటుంది. పూసా దీపాలి, ఎక్కువ మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది. పూలు తెల్లగా ఉంటాయి. దిగుబడి ఎకరానికి 5 టన్నులు ఇస్తుంది. పంతగోబీ 2 నవంబర్ డిసెంబర్ లో కోతకు వస్తుంది. దిగుబడి ఎకరానికి 5 టన్నులు ఉంటుంది. పంతగోబీ 3 అక్టోబర్ మాసంలో కోతకు వస్తుంది. ఈ రకం ఎకరానికి 4 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మధ్యకాలిక రకాలు ఇంప్రూవ్డ్ జపనీస్, పూలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. పంతి శుభ్ర, పువ్వు నాన్ రైసీగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 8 టన్నుల వరకు ఉంటుంది. పూసా హిమజ్యోతి, పువ్వు మొత్తం పూర్తిగా ఆకులతో కప్పబడి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి ఎండ తగిలినా కూడా రంగు కోల్పోకుండా ఉంటాయి. ఈ రకం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమైనది. వేసవిలో సాగు చేసినప్పుడు సుమారు 500-600 గ్రాముల బరువు గల పూలను ఇస్తుంది. పూసా హైబ్రిడ్ 2 ఈ రకం బూజు తెగులను తట్టుకుంటుంది. పువ్వులు తెల్లగా ఉండి సుమారు 1 కిలో బరువు కలిగి ఉంటుంది. నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్యకాలం వరకు కోతకు వస్తుంది. ఎకరానికి 9 టన్నుల దిగుబడినిస్తుంది ఈ రకం. దీర్ఘకాలిక రకాలు పూసా సింథటిక్, ఈ పూలు మధ్యస్థంగా ఉండి తెల్లగా ఉంటాయి. సెప్టెంబర్ మధ్య నుండి

0: తెల్లటి పూలను కలిగి ఉంటాయి. పూలు మధ్యస్థ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ రకం వాతావరణంలోని మార్పులను తట్టుకోలేదు.
1: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ జీతా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ జీతా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:15 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాఠం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయి సాహిత్య కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారు సమర్పించిన ప్రాయస్థ కార్యక్రమం 55వ భాగం, మనిషి అనే ఒక్క పేరు కథానిక శ్రీమతి ఎర్రంశెట్టి పూర్ణ దుర్గాదేవి గారితో, 7:45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోషణ్ అభియాన్ కార్యక్రమాల గురించి రామవరం యూపీహెచ్ఎస్ హెల్త్ సూపర్వైజర్ వి శ్రీనివాస్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి జి పద్మ. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తలు, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏక చిత్రగానం, 10:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 12:10 చిత్రగీతలు ఉంటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 చిన్నారి లోకం పిల్లల కార్యక్రమంలో కేవీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆళ్లపాడు బోనకల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మీడియా న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:30 హైదరాబాద్

కేంద్రం నుంచి నాటకం ప్రసారమవుతుంది. 4 గంటల నుంచి చిత్రగీతాలు ఉంటారు. ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:20కు సంస్కృతుల వార్తలు, 6:35కు చిత్రగీతాలు వింటారు, 6:50కు వ్యవసాయ సూచనలు, 7:00కు మార్కెట్ ధరలు, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 7:15కు శ్రీశైలం బృందం పాడిన జానపద సంగీతం వింటారు. 7:45కు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45కు సమాచార సంధ్య, 9:00కు న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30కు మాధురి ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00కు అఖిల భారత రవివాసరయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈనాటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:55కు సంస్కృతుల వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడి రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు, అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న

0: ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దడం ఇదే కాదు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
1: తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని, వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్దారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహకా సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమాపేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్

0: ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యద్ వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే 8.7% త్రైమాసిక వృద్ధిః భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శయతి. సః ఉక్తవాన్ యద్ భారతేన నీతి సంబద్ధ గతిరోధాత్ నీతి సంబద్ధ గతిశీలతాం ప్రతి దీర్ఘా యాత్రా కృతా. ह्यः नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य महाविद्यालयस्य शताब्दी समारोहे सभां संबोधयन् श्रीमोदी उक्तवान् यत् विश्वं भारतं तीव्रगत्या वर्धमानां प्रमुखां अर्थव्यवस्थां भवितुं पश्यति. प्रधानमन्त्रिणा अद्यतनोपलब्धीनां पूर्वकालीनैः संघर्षैः सह तुलनां कुर्वता उक्तं यत् आतंकवादः पराजितः अस्ति, अथ च सशस्त्रबलानि स्वभूमावेव शत्रून् विरुद्धं दृढतया प्रहारं कुर्वन्ति. जम्मूकश्मीरतः पूर्वोत्तर भारतपर्यन्तं शान्तिश्च पुनः स्थापिता अस्ति.
3: दुनिया भारत को फ्रजाइल फाइव बता रही थी, आज दुनिया भारत को फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी बनने ते हुए देख रही. अभी हफ्ते भर में ही भारत की इकोनॉमी को लेकर कई सारी पॉजिटिव खबरें आई. 7.8% क्वार्टरली ग्रोथ ने देश का जोश बढ़ाया है. और इसी बीच जापानीज क्रेडिट रेटिंग एजेंसी ने भारत की रेटिंग अपग्रेड कर दी है. ये 7.8% की ग्रोथ भी ऐसे समय में आई है जब वेस्ट एशिया का युद्ध चल रहा है.
2: నిరంతర క్రియమాణానాం ఆలోచనానాం ప్రత్యుత్తర రూపేణ ప్రధానమంత్రి సుదృఢార్థిక తథ్యాంకాన్ ప్రస్తుతవాన్. అసౌ ఉక్తవాన్ యత్ స్మార్ట్ ఫోన్ ఇత్యేతస్య నిర్యాతః అధునా 5.2 లక్ష కోటి రూప్యకాధికః అభవత్. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యనేన మహావిద్యాలయేన విగతేషు వర్షేషు శైక్షణికోత్కృష్టతాయాః క్షేత్రే విశిష్టా ప్రతిష్టా ప్రాప్తా అస్తి. असौ एसआरसीसी महाविद्यालयस्य पूर्व छात्रान् अति विशिष्टान् वर्णयन् तान् ओजीज इति विशिष्टाधुनिकोपाधिना सम्बोधितवान्. प्रधानमन्त्रिणा उक्तं यत् पूर्व वित्तमन्त्री अरुण जेटली अपि एसआरसीसी महाविद्यालयस्य पूर्व छात्रः आसीत्. असौ एतदपि कथितवान् यत् अस्य महाविद्यालयस्य पूर्व छात्राः प्रत्येकस्मिन् क्षेत्रे स्वकीयं विशिष्टं चिह्नं स्थापितवन्तः. प्रधानमन्त्री मोदी उक्तवान् यत् शतवर्षीयम् इदं महत्वपूर्णं चरणं महाविद्यालयस्य तथा राष्ट्रस्य शिक्षाक्षेत्रस्य च कृते अत्यन्तं महत्वपूर्णमस्ति. असौ संस्थापकं श्रीरामं श्रद्धया स्मृत्वा तस्य स्थायिदृष्टिं प्रति सम्माननं प्रकटितवान्. राष्ट्रपतिपदासीनया द्रौपदी मुर्मू इत्यनया ह्यः डॉक्टर दिनेश शर्मा इत्येषः अंडमान निकोबार द्वीप समूहस्य

0: ह्यः उक्तवान् यत् उद्धार कार्यम् सुकरम् कर्तुम् समीपस्थस्य स्याब्रुबीसी प्रदेशात् सुरंगस्य प्रवेशद्वार पर्यन्तम् सम्पर्क मार्गस्य निर्माण कार्यमपि प्रचलति. भारतर्तो विज्ञान विभागेन संसूचितम् यत् श्वः यावत् उत्तर पूर्वीयेषु राज्येषु उप हिमालयीय पश्चिम बंगाल सिक्किम बिहारोत्तर प्रदेशोत्तराखण्ड पंजाब चंडीगढ़ हरियाणा पूर्व राजस्थान दिल्ली मध्य प्रदेशेषु च अतिवृष्टेः संभावना अस्ति. महिला क्रिकेट क्रीडायां भारतेन पाकिस्तान दलं 7-0 पराजितम् इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక. నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
2: ఎల్నినో కారణంగా రాష్టంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. ఎగువన కర్ణాటక మహారాష్టలో కురిసిన వర్షాలకు జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరి ప్రస్తుతం రైతులకు సాగునీటి విషయంలో కొంత ఊరటనిచ్చినా రానున్న డిసెంబర్ వరకు రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందుతుందా లేదా అన్న సందిగ్ధ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి కొత్తకోట జోగులాంబ గద్వాల అచ్చంపేట అలంపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మధుసూదన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిక్కుడు వంశీకృష్ణ విజయుడు రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలతో కలిసి పాలమూరు రంగారెడ్డి జూరాల నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులకు నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట ప్రజలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను పెంపొందించుకుంటూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని రాష్ట శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు శాఖ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను పరామర్శించి వివిధ శాఖల్లో అంకిత భావంతో పనిచేసిన 138 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి తూడి మేఘారెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్లను అందజేసే కార్యక్రమానికి దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్క కాషా కమ్యూనిటీ లబ్ధిదారులకు 54 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కో లబ్ధిదారునికి 60,000 విలువైన యూనిట్ 100% సబ్సిడీతో జనరేటర్లు టూల్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గోపాల్పేట్ గ్రామంలో నిర్వహించిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేలను కలిసి వినతి పత్రం అందజేశారు. డాక్టర్ చిన్నారెడ్డి వ్యాఖ్యలు రాష్ట ముఖ్యమంత్రి ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలోని 7 మండలాల్లో గల 7 గ్రామాలలో ప్రభుత్వ సమగ్ర భూభారతి రీసర్వే ద్వారా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను గుర్తిస్తున్నామని

0: ఆయన పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది డిఫాల్ట్ లో ఉన్న 13 రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సుమారు 257 కోట్ల రూపాయల విలువ గల డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు.
1: మీరింతవరకు వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి శాంతి సుజిత్. వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్దిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూ కశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దియే.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్ గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో

భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీకా సమాపేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమాపేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమాపేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహుకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్ గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్ కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంలో

0: భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్న లక్ష్మి. వినండి కొత్త చిగురు తొడిగిందట ఆమని.

0: మీరింతవరకు కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా కళ్ళు ఈ చిత్రం నుంచి సిరివేణలు పాడిన పాట.

0: కళ్యాణ వీణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటున్నారు.
1: యక్షగాన నాట్య ప్రబంధం గుణందు దేవి ప్రవేశ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయీ సాహితీ కార్యక్రమం.
4: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: నవత, సమత, మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
4: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
5: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
6: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో మనిషి అనే ఒక పేరు శ్రీమతి ఎర్రంశెట్టి పూర్ణ దుర్గాదేవి గారి కథానిక వింటారు.
7: మనిషి అనే ఒక పేరు. ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు మనసుపల్లి. పేరు మనసుపల్లి అయినా ఆ ఊరిలో మనుషులు మాత్రం ఒక్కలా ఉండేవారు కాదు. ఎవరి ఇల్లు పెద్దదో వాళ్ల మాట పెద్దది. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువో వాళ్ల గౌరవం ఎక్కువ. ఎవరు ఏ కులానికి చెందినవారో దాన్ని బట్టి వాళ్ల స్థానం నిర్ణయించబడేది. ఆడపిల్లలకు ఒక నియమం, మగపిల్లలకు మరో నియమం. పెద్దలకు ఒక మాట, చిన్నవాళ్లకు మరో మాట. అయితే ఆ ఊరిలో ఒక విచిత్రమైన విషయం ఉండేది. ప్రతి ఉదయం ఊరి మధ్యలో ఉన్న పాత రేడియో పెట్టె నుంచి ఒక స్వరం వినిపించేది. మనిషి జీవితంలో అన్నిటికంటే గొప్పది ఏమిటి? ఎవరికీ ఆ ప్రశ్న నచ్చేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక సమాధానం ఉండేది. వ్యాపారి చెప్పేవాడు డబ్బు అని, రైతు చెప్పేవాడు భూమి అని, ఉద్యోగి చెప్పేవాడు ఉద్యోగ భద్రత అని, యువకుడు చెప్పేవాడు విజయమని, యువతి చెప్పేది స్వేచ్ఛ అని, వృద్ధుడు చెప్పేవాడు గౌరవం అని. ఒక పిల్లవాడు మాత్రం కొద్దిసేపు ఆలోచించి మంచి మనిషిగా ఉండటం కాదా అని అడిగాడు. అప్పుడు పెద్దవాళ్లందరూ నవ్వారు. నీకింకా ఏం తెలుసురా జీవితం గురించి అని అతన్ని పక్కకు పంపించారు. ఆ పిల్లవాడి పేరు ఆది. అతని వయసు 12 ఏళ్లు. ఆదికి ఒక అలవాటుండేది. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మేవాడు కాదు. ఎందుకు అని అడిగేవాడు. ఒకరోజు తండ్రిని అడిగాడు, నాన్నా, మనిషిని అతని డబ్బుతో ఎందుకు కొలుస్తారు? తండ్రి చెప్పిన సమాధానం, సమాజం అలా ఉంది. ఎందుకలా ఉంది? అది నాకు తెలియదు. అమ్మని అడుగు. అమ్మా, అబ్బాయి రాత్రి బయటికి వెళ్లొచ్చు, అమ్మాయి ఎందుకెళ్లకూడదు? అమ్మ చెప్పింది, ప్రపంచం సురక్షితంగా లేదు. ఆది అడిగాడు, అయితే ప్రపంచాన్ని మార్చాలి కదా? అమ్మ సమాధానం చెప్పలేదు. తాతను అడిగాడు,

తాతయ్య, కులం అంటే ఏమిటి? తాత కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. మనుషులు మనుషుల్ని విడగొట్టుకోవడానికి పెట్టుకున్న గీతరా? ఆ గీత ఎక్కడుంటుంది తాతయ్య? తాత నవ్వాడు. మనసులో ఉంటుంది. ఆది ఆశ్చర్యపోయాడు. అయితే మనసులో గీతలు వేసుకుని బయటకు సమానత్వం ఎలా వస్తుంది? తాతకు సమాధానం రాలేదు. ఒకరోజు మనసుపల్లెలో పెద్ద ప్రమాదమే వచ్చింది. ఊరి పక్కన ఉన్న చెరువు కట్టతెగిపోయే పరిస్థితి వచ్చింది. వర్షం ఆగలేదు. నీరు వేగంగా ఊరిలోకి వస్తుంది. గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఒకతనున్నాడు, ముందు పెద్ద ఇళ్ల వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మరొకరన్నారు, ముందు డబ్బున్నవాళ్ల సరుకులు కాపాడాలి. ఇంకొకరన్నారు, ముందు మన వాళ్లను చూసుకోవాలి. అంతలో ఆది నిలబడ్డాడు. మనవాళ్లంటెవరు? అందరూ అతని వైపు చూశారు. మన ఊరిలో ఉన్నవాళ్లందరూ కాదా? అతను మళ్లీ అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. అప్పుడే ఒక వృద్ధురాలు పరిగెత్తుకుంటూ వచ్చింది. నా మనవరాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎవరొకరు వెళ్లి కాపాడండి, నీరు వచ్చేస్తుంది. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఊరు చివర ఉండే సలీం అనే ఆటో డ్రైవర్ తన ఆటోతో అక్కడికి చేరుకున్నాడు. అతను నీటిలోకి దిగి ఆ చిన్నారిని తీసుకొచ్చాడు. అతను వెంటనే లక్ష్మి అనే నర్సు, రవి అనే యువకుడు, సావిత్రి అనే వృద్ధురాలు కూడా సహాయానికి వచ్చారు. ఎవ్వరూ ఎవరి కులం అడగలేదు. ఎవ్వరూ ఎవరి మతం అడగలేదు. ఎవరూ ఎవరి ఆస్తి గురించి అడగలేదు. ఒకే ప్రశ్న, ఇంకా ఎవరైనా ప్రమాదంలో ఉన్నారా? ఆ రాత్రి మనసుపల్లి ప్రజలు ఒక విషయం చూశారు. వాళ్లు సంవత్సరాలుగా గీసుకున్న గీతలు నీటిని కనిపించలేదు. నీరు ఎవరి ఇల్లు అని అడగలేదు. ఆకలి ఎవరి కులం అని అడగలేదు. భయం ఎవరి మతం అని అడగలేదు. ప్రాణం మాత్రం అందరిలో ఒకటే. మరుసటి రోజు ఉదయం ఆ రేడియో మళ్లీ మాట్లాడింది. నిన్న మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఈరోజు ఇంకొకరి ప్రాణాన్ని కాపాడడానికి పరిగెత్తగలడా? ఆది రేడియో దగ్గర కూర్చున్నాడు. అతనికి ఆ ప్రశ్న తనకే వేసినట్టనిపించింది. కొన్ని రోజుల తరువాత ఊరిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక పెద్ద మనిషి ఇంటి ముందు పనిచేసే వృద్ధ కార్మికుడు అనారోగ్యంతో పడిపోయాడు. అతనికి మందులు కొనడానికి డబ్బులేదు. ఆ ఇంటి యజమాని, అతను మన దగ్గర పనిచేస్తాడు, అతని కుటుంబమే చూసుకోవాలి. ఆది ఆ మాట విన్నాడు. అతను మన దగ్గర పనిచేస్తున్నప్పుడు, మనిషి అనారోగ్యంలో ఉన్నప్పుడు అతని కుటుంబం మాత్రమేనా చూసుకోవాలి? ఆ పెద్ద మనిషికి కోపం వచ్చింది. నువ్వు పిల్లవాడివి, పెద్దల విషయాల్లో మాట్లాడకు. ఆది నెమ్మదిగా అడిగాడు, మనిషిగా ఉండడానికి వయసు అవసరమా? ఆ మాట అక్కడున్న అందరినీ నిశ్శబ్దం చేసింది. ఆ రాత్రి ఆదికి నిద్ర రాలేదు. అతను తన తాత దగ్గరకు వెళ్లాడు. తాతయ్య, మనిషి ఎలా జీవించాలి? తాత మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నువ్వు చెప్పు అన్నాడు ఆదిని. ఆది ఆలోచించాడు. ఇతరులకు హాని చేయకుండా, సరే అది తొలిమెట్టు. ఇతరులకు సహాయం చేస్తూ, అది రెండో మెట్టు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూ, తాత ముఖంలో చిరునవ్వు వచ్చింది, అది మూడో మెట్టు. అయితే చివరి మెట్టు? తాత కొద్దిసేపు ఆకాశం వైపు చూశాడు. నువ్వు న్యాయం కోరుతున్నప్పుడు నీకు నచ్చని మనిషికి కూడా అదే న్యాయం కావాలని కోరగలిగితే నువ్వు మనిషిగా ఎదిగినట్టే. ఆది ఆ మాటను తన మనసులో దాచుకున్నాడు. కాలం గడిచింది. ఆది పెద్దవాడయ్యాడు. అతను గొప్ప ఉద్యోగం సంపాదించలేదు. పెద్ద ఇల్లు కట్టనూ లేదు, పెద్ద కారు కొనలేదు. కాని అతను ఒక చిన్న పని ప్రారంభించాడు. ఊరి మధ్యలో ఒక బోర్డు పెట్టించాడు. దానిపై ఒకే ఒక వాక్యం ఉంది, ఇక్కడ ముందుగా మనిషి. ఆ బోర్డు కింద మరో 5 ప్రశ్నలు. ఆకలితో ఉన్నవాడిని చూశావా? నీ దగ్గర ఉన్నదాంట్లో కొంత పంచుకో. అన్యాయం చూశావా? మౌనం వహించకు. స్త్రీని చూశావా? ఆమెను బలహీనురాలుగా కాదు, సమాన మనిషిగా చూడు. పిల్లవాడిని చూశావా? అతని ప్రశ్నను చిన్నచూపు చూడకు. వృద్ధుడిని చూశావా? అతని జీవితాన్ని స్థితి వచ్చింది. ఆడపిల్లకి ఇంత చదువు ఎందుకు అని కొందరన్నారు. ఆమె తండ్రి కూడా సందిగ్ధంలో పడ్డాడు. ఆ సమయంలో ఆది అతనిని అడిగాడు, మీ అమ్మాయికి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఆ తండ్రి చెప్పాడు, మంచి జీవితం. అయితే ఆమెకు నిర్ణయం తీసుకునే జ్ఞానం ఇవ్వండి, విద్య ఇవ్వండి, ఆత్మవిశ్వాసం ఇవ్వండి. ఆమె జీవితం గురించి ఆమెతో మాట్లాడండి. అమ్మాయి చదువు కొనసాగించింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె అదే ఊరిలో వైద్యురాలుగా పనిచేసింది.

మొదటిగా చేసిన పని ఏమిటో తెలుసా? డబ్బులేని వారికి ఉచితంగా చికిత్స చేయడం. ఆమె చెప్పింది, నన్ను చదివించినది నా ఒక్క కుటుంబమే కాదు, ఈ సమాజం. కాబట్టి నా విద్యకు సమాజంపై బాధ్యత ఉంది. ఇంకో రోజు ఇద్దరు యువకులు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కారణం, సోషల్ మీడియాలో వచ్చిన ఒక సందేశం. ఎవరో రాసిన మాటను నిజమో కాదో తెలుసుకోకుండా ఇద్దరూ కోపంతో ఒకరినొకరు శత్రువులుగా భావించారు. ఆది వారిని కూర్చోబెట్టాడు. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతకాలంగా తెలుసు? వారు చెప్పారు, చిన్నప్పటినుంచి తెలుసు. అయితే ఒక తెలియని వ్యక్తి రాసిన ఒక్క వాక్యం మీ 20 ఏళ్ల స్నేహం కంటే గొప్పదైపోయిందా? ఇద్దరూ తలదించుకున్నారు. ఆది అన్నాడు, ఈ కాలంలో సమాచారం ఎక్కువైంది, కాని ఆలోచనలు తగ్గిపోతే సమాచారం కూడా ప్రమాదమే. సంవత్సరాలు గడిచాయి, మనసుపల్లి మారింది, కాని పూర్తిగా మారలేదు. ఎందుకంటే సమాజాన్ని మార్చడం అంటే ఒకరోజు చేసే పని కాదు, ప్రతి తరం మళ్లీ నేర్చుకోవాల్సిన పని. ఒకరోజు ఆది వృద్ధుడయ్యాడు. అదే రేడియో అతని ముందుంది. రేడియోలో మళ్లీ ఆ పాత ప్రశ్న వినిపించింది, మనిషి జీవితంలో అన్నిటికంటే గొప్పది ఏమిటి? ఈసారి ఆది సమాధానం చెప్పలేదు. అతని పక్కన కూర్చున్న చిన్న పిల్లవాడిని చూశాడు. నువ్వు చెప్పు అన్నాడు. పిల్లవాడు కొద్దిసేపు ఆలోచించాడు. మనిషిగా ఉండటం అని చెప్పాడు. ఆది చిరునవ్వు నవ్వాడు. అదే సరైన సమాధానం. పిల్లవాడు వెంటనే అడిగాడు, కాని మనిషిగా ఉండటం అంటే ఏమిటి? ఆది కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను నెమ్మదిగా అన్నాడు, నీకు నొప్పి కలిగితే ఎలా బాధపడతావో అదే నొప్పి ఇంకొకరికి కలిగినప్పుడు కూడా అర్థం చేసుకోవడం. నీకు స్వేచ్ఛ కావాలనుకుంటే ఇంకొకరికి కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకోవడం. నీకు గౌరవం కావాలనుకుంటే నువ్వు చిన్నచూపు చూసే మనిషికి కూడా అదే గౌరవం ఇవ్వడం. నీకు న్యాయం కావాలనుకుంటే నీకు వ్యతిరేకంగా ఉన్నవారికి కూడా అదే న్యాయం కావాలని కోరుకోవడం. అదే మనిషిగా జీవించటం. పిల్లవాడు అడిగాడు, అయితే జీవితంలో ఏది ముఖ్యమో ఎలా తెలుసుకోవాలి? ఆది నవ్వుతూ, నువ్వు చనిపోయిన తరువాత నీ దగ్గర డబ్బుని నువ్వు తీసుకెళ్లవు. నీ ఇల్లు ఎంత పెద్దదైనా నీతో రాదు, నీ పదవి కూడా నీతో రాదు, నీ పేరు కూడా కొంతకాలానికి మరిచిపోవచ్చు. కాని నీ వల్ల ఒక పిల్లవాడి చదువు కొనసాగితే, నీ వల్ల ఒక మహిళ భయపడకుండా నడవగలిగితే, నీ వల్ల ఒక వృద్ధుడు ఒంటరిగా అనిపించుకోకపోతే, నీ వల్ల ఒక అన్యాయం ప్రశ్నించబడితే, నీ వల్ల ఒక మనిషి మరో మనిషిని ద్వేషించడం ఆపితే, అప్పుడు నీ జీవితం వృధా కాలేదు. రేడియోలో సంగీతం మొదలైంది. కాని ఆ రోజు రేడియో ప్రశ్న అడగలేదు, ఎందుకంటే సమాధానం మనసుపల్లికి అర్థమైంది. మన సమాజానికి ఇప్పుడు అవసరమైనది మరింత సంపద మాత్రమే కాదు, మరింత మానవత్వం, మరింత పోటీ కాదు మరింత సహకారం, మరింత భయం కాదు మరింత స్వేచ్ఛ, మరింత ద్వేషం కాదు మరింత సంభాషణ, మరింత మౌనం కాదు మరింత ప్రశ్న. స్త్రీకి రక్షణ మాత్రమే కాదు సమాన హక్కు, పురుషుడికి అధికారం మాత్రమే కాదు బాధ్యత, పిల్లలకు మార్కులు మాత్రమే కాదు ఆలోచించే స్వేచ్ఛ, యువతకు ఉద్యోగం మాత్రమే కాదు సామాజిక బాధ్యత, వృద్ధులకు మందులు మాత్రమే కాదు గౌరవం, పేదలకు దానం మాత్రమే కాదు హక్కు, సమాజానికి చట్టాలు మాత్రమే కాదు న్యాయం పట్ల చైతన్యం. ప్రతి మనిషికి ఒకే గుర్తింపు కావాలి. కులం ముందు కాదు, మతం ముందు కాదు, డబ్బు ముందు కాదు, లింగం ముందు కాదు, పదవి ముందు కాదు, ముందుగా మనిషి. మనిషిని మనిషిగా చూడగలిగిన రోజే సమాజం నిజంగా నాగరికతమవుతుంది. ఆ రోజు కోసం ఎదురుచూడడం కాదు, ఆ రోజును మనమే ప్రారంభించాలి. ఎక్కడో ఒక పెద్ద నాయకుడు వచ్చి సమాజాన్ని మార్చాలని ఎదురుచూడకండి. ఒక ఇంట్లో ప్రారంభించండి, ఒక మాటతో ప్రారంభించండి, ఒక ప్రశ్నతో ప్రారంభించండి, ఒక అన్యాయాన్ని ప్రశ్నించండి, ఒక ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టండి, ఒక భయపడుతున్న మనిషికి తోడుగా నిలబడండి, ఒక అమ్మాయి కలను అడ్డుకోకుండా ప్రోత్సహించండి, ఒక పిల్లవాడి ప్రశ్నను గౌరవించండి, ఒక వృద్ధుడి మాటను వినండి, ఒక మనిషిని అతని కులం, మతం, లింగం, డబ్బు, వృత్తి ఆధారంగా కాదు, అతను కూడా మనిషి అన్న ఒక్క కారణంతో గౌరవించండి. ఎందుకంటే మనమందరం ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏ కులం తీసుకురాలేదు, ఏ మతం తీసుకురాలేదు, ఏ సంపద తీసుకురాలేదు, ఒక ప్రాణం మాత్రమే
తీసుకొచ్చాం. వెళ్లేటప్పుడు

0: కూడా తీసుకెళ్లేది ఒక్కటే, మన జీవితం వల్ల మిగిలిన జ్ఞాపకం. అందుకే మనిషి ఎంతకాలం జీవించాడన్నది కాదు, ఎంతమంది జీవితాల్లో వెలుగై జీవించాడన్నది ముఖ్యం. ఇదే మనసు పల్లి కథ, ఇదే మన సమాజానికి మేలుకొలుపు, ఇదే మనిషి అనే ఒక్క పేరుకి నిజమైన అర్థం.
1: మీరింతవరకు మనిషి అనే ఒక పేరు శ్రీమతి ఎర్రం శెట్టి పూర్ణదుర్గాదేవి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోషణ్ అభియాన్ కార్యక్రమాల గురించి రామవరం యూపీహెచ్ఎస్ హెల్త్ సూపర్వైజర్ వి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీమతి జి పద్మ.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
11: శ్రోతలకు నమస్కారం. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారు ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వివిధ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోషణ్ అభియాన్ కార్యక్రమాలు ఇంకా ఇతర ఆరోగ్య కార్యక్రమాల గురించి మనకు తెలియజేసేందుకు రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ వి శ్రీనివాసరావు గారు మన ముందున్నారు. మరి వారిని అడిగి వారి ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న పోషణ్ అభియాన్ ఇతర ఆరోగ్య సేవల గురించి తెలుసుకుందాము. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, మీ ఆరోగ్య కేంద్రం పరిధిలో అందిస్తున్న పోషణ్ అభియాన్ సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారండి.
12: ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరుగుతుందని మేము ప్రచారం పాల్గొన్నప్పుడు తెలుస్తుందండి. అయితే మా వంతు మెయిన్గా ముఖ్యంగా మేము అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లల గురించి, వారితో పాటు మేము కూడా మమేకమయ్యి మా నర్సులు మేము కలిసేసి మా వంతు మెయిన్గా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నామండి. అయితే ముఖ్యంగా ఏంటంటే పిల్లల విషయంలో చేస్తే మాకంటే అవేర్నెస్ వాళ్ళు అంగన్వాడీ టీచర్లు ఇస్తారండి. దాంతోపాటుగా మేమేంటంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన ఆహారం పెట్టాలని, దాంతోపాటుగా పిల్లలకి ఏ సీజన్లో ఉండే కూరగాయలు కానీ పండ్లు కానీ ఆ సీజన్లో పెట్టాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం చూసుకుంటూ, తర్వాత అంగన్వాడీ సెంటర్లో కూడా అంగన్వాడీ టీచర్లు ఇచ్చే సలహాలు కూడా పాటించాలని చెప్తూ, అదేవిధంగా మా హాస్పిటల్ పరిధి నుంచి కూడా మేము గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వ్యక్తులు ఎవరు వచ్చినా సరే తప్పనిసరిగా అందులో ఈ వర్షాకాలం సందర్భంలో కొన్ని సూచనలు దీనిలో కూడా కలిసి ఉంటాయండి. అవి ఏంటంటే ముఖ్యంగా తప్పనిసరిగా ప్రతి ఇంట్లో అంటే వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని చెబుతూ, తప్పనిసరిగా ఇంట్లో ఎక్కువ శాతం నీళ్లు ఉండి వాడుకోకుండా ఉన్న కూరలు కానీ, తర్వాత వాడి పారేసిన టైర్లు కానీ, ఖాళీ కొబ్బరి బొండాలు కానీ, ఇందులో ఏమాత్రం నీళ్లు కానీ ఏమి ఉండకుండా స్టాగ్నెంట్ కాకుండా అవి దూరంగా ఉంచడమే మంచిదని మేము చెప్తుంటామండి. దీనివల్ల ఏంటంటే వాళ్లకు ఎటువంటి ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాల జబ్బులు, జ్వరాలు, వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫైలేరియా ఇలాంటి దోమకాటు వస్తున్నాయి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నెక్స్ట్ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తూ, తర్వాత ఏవి వస్తువులు ఇంట్లో ఉండినా సరే ఆ ఇంట్లో కూడా తప్పనిసరిగా ఆ వస్తువుల మీద మూతలు ఉంచుకుంటే ఎటువంటి దోమలు కానీ ఈగలు వాళ్ళకుండా ఉంటే ఆరోగ్యం బాగుండని, తర్వాత ఎప్పటికప్పుడు ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల కూడా నీట్గా ఉంచుకోవాలని, కొంచెం గడ్డి కానీ ఉన్నా సరే లేకపోతే కొంచెం పాకులు పెట్టినట్టుగా ఉన్నా సరే ఆ ప్రాంతం నీట్గా ఉంచుకోవాలని చెప్తూ, తర్వాత పిల్లలు కూడా పూర్తిగా షర్టు కానీ ప్యాంట్ కానీ పూర్తిగా డ్రెస్ చేసి ఉంచాలని, తర్వాత వాళ్ళు కూడా చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండేట్టుగా చూడాలని, తల్లు కూడా వంట వండేటప్పుడు తల్లు పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కూడా శుభ్రమైన చేతులు కడుక్కొని వాళ్ళకి అన్నం పెట్టాలని, ఈ విధంగా కొన్ని కొన్ని ప్రకాశం చెప్తూ, తర్వాత ఒకవేళ డ్రైనేజీలో కూడా ఏమన్నా కొంచెం మడ్డీగా ఉంటే ఆ ప్రాంతంలో కూడా మనకు అందుబాటులో ఉన్న కిరసన చుక్కలు కానీ డీజిల్ చుక్కలు కానీ చల్లటం వల్ల కొంచెం దోమలు అనేది కూడా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా అంటే వ్యాపించకుండా దానివల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ దోమలు కుట్టకుండా ఉంటాయని కొన్ని ప్రికాషన్స్ వృత్తిపరంగా మాకు ఈ సీజన్లో చేసే అవేర్నెస్లో భాగంగా ఇవి కూడా చెప్తుంటామండి. ముఖ్యంగా పిల్లల విషయంలో అయితే తప్పకుండా వాళ్ళకి కాగబెట్టి చల్లార్చి వడగట్టి నీళ్లు తాగించడం వల్ల ఎటువంటి జలుబు కానీ దగ్గు కానీ జ్వరాలు రాకుండా అని చెప్తున్నామండి. ఇదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా కాగబెట్టి గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా వాళ్ళకు కూడా జలుబు దగ్గు జ్వరాలు రావని చెప్పేసి మేము క్లియర్గా అందరికీ అవేర్నెస్ చేస్తున్నాము, క్యాంపులు హెల్త్ క్యాంపులు పెడుతున్నాం, ఇదే చెప్తున్నామండి.
11: ఈ వర్షాకాలం సందర్భంగా వివిధ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కదండి, అలాగే స్కూల్ పిల్లలకు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు అవగాహన ఏ విధంగా కల్పిస్తున్నారండి?
12: గురుకులాల్లో మేము మా డాక్టర్ గారు పోయేసి అక్కడ క్యాంపులు పెడుతున్నాము, వాళ్ళకు కూడా అవేర్నెస్ చేసాం. ఒక 250 మంది పిల్లలకు కూడా కూర్చోబెట్టి వాళ్ళందరూ క్లియర్ గా ఇదే విషయాలు ఒకటికి రెండు మార్లు చెప్పేసి, కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మీరు పర్సనల్ హైజీన్ చాలా ముఖ్యం, మీరు తాగే వాటర్ కానీ తినే ఫుడ్ కానీ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నారో వాటర్ తీసుకున్నారో మీకు ఏమాత్రం ఈ విషయాల్లో ఇబ్బందులున్నా ఇమ్మీడియట్లీగా మీ ప్రిన్సిపాల్ గారు కాంటాక్ట్ అయ్యి వాటి గురించి చర్చించి అవి మంచిగా ఉండేట్టుగా అంటే ఫుడ్ విషయంలో కానీ కొంచెం ఫుడ్ సరిగ్గా లేకపోతే లేదా కూరగాయలు మంచిగా లేకపోయినా చెప్పేసి మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుకుని మంచి కూరలు మంచి ఆహారం తినాలని చెప్తూ, తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆడపిల్ల గారు మా నర్సుల ద్వారా మాకు వాళ్ళు చెప్పిస్తాము. ఏదైనా సరే పర్సనల్ హైజీన్ చాలా ముఖ్యం, తప్పనిసరిగా ఈ రోజుల్లో ప్రతిరోజు 2 పూట స్నానం చేయాలని, తప్పనిసరిగా చేతులు వాష్ చేసుకోవాలి, భోజనం చేసే ముందు బాత్రూమ్కి వెళ్లే ముందు చేతులు వాష్ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా రకరకాలుగా మేము అవేర్నెస్ చేస్తూ మేము క్యాంపులకు వెళ్తున్నాము, అక్కడ వాళ్ళని కూడా మార్పు చేస్తూ టాబ్లెట్స్ ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం కొంచెం చక్కదిద్దుతున్నాం అండి.
11: రక్తహీనత ఉన్న పిల్లలకు ఐరన్ ఫ్లోరిక్ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు కదండి, మరి వాటి విషయంలో ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారండి?
12: అదండి, మీరు అన్నట్టుగా క్యాంపుల్లో మాకు కొంచెం ఇట్లాంటి పిల్లలు తరచబడ్డప్పుడు మా డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు కొంచెం రక్తహీనతగా అంటే కొంచెం నల్లతగా ఉండి అంటే మా అబ్జర్వేషన్ కళ్ళ కింద చార్లగా ఉండి కొంచెం వీక్ గా ఉన్నట్టుంటే వాళ్ళకి డాక్టర్ ద్వారా మేము ఈ టాబ్లెట్స్ ఇలా వాడాలి, మా రోజుకు 1-2 సార్లు వాడాలని చెప్తూ వాళ్ళ అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ బట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి డాక్టర్ గారు చెక్ చేసి ఈ విధంగా వాడాలని చెప్తే ఆ టాబ్లెట్స్ వాళ్ళకి ఇస్తామని, తర్వాత ఏది ఏమైనా సరే టాబ్లెట్స్ అనేది ఎవరికైనా సరే చిన్న పెద్ద ఎవరికైనా సరే ఫస్ట్ అదొక సైడ్ ఒక సపోర్టింగ్ ఉంటుంది తప్ప పూర్తిగా దాని ద్వారానే వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పమండి. తప్పనిసరిగా ఉన్న ఫుడ్లో మంచిగా తినాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, అది సీజనల్ ఫ్రూట్స్ అనుకోండి, మంచి కాయగూరలు అనుకోండి, ఆకుకూరలు అనుకోండి, పాలు అనుకోండి, అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు మంచి ఫుడ్ని

0: వ్యవహారం తీసుకోవాలంటే అందరితో పాటు ఇదే విషయాన్ని మీ ఇట్లానే చెప్తున్నామండి. తప్పనిసరిగా మీ శక్తి కొలది మనకు దగ్గరలో అందుబాటులో తక్కువ రేట్లో దొరికే ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలు తీసుకుంటే దానిలో మనకు చాలా రకాల పోషక విలువలు ఉన్న పదార్థాలు ఉంటాయి కాబట్టి అవకాశం ఉంటే కొంచెం పాలు తీసుకోవడం, క్యారెట్, బొప్పాయి, సీజనల్ ఫ్రూట్స్ వీటి తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా మెరుగుపరచుకోవచ్చు అని మేము అవేర్నెస్ క్యాంప్స్ లో చెప్తున్నామండి. అట్లనండి, దీంతో పాటు అంటే మాకు గర్భిణీస్త్రీలు కూడా అవేర్నెస్ చేస్తున్నామండి. గర్భిణీస్త్రీలు కూడా మేము ఇట్లాంటి ఏమి చెప్తూ అమ్మ మీరు తప్పనిసరిగా పల్లి ఉండలు, పల్లి పట్టి లాంటివి, తర్వాత కొంచెం సీజనల్ మన స్తోమం బట్టి సీజనల్ ఫ్రూట్స్, పాలు అవకాశం బట్టి కొంచెం గుడ్లు అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి తొందరగా అరిగించుకొని ఆరోగ్యం ఉండేట్టుగా, నెక్స్ట్ ప్రతిరోజు 2 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఈ ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ బ్లడ్ ని మంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తూ మేము సలహా ఇస్తుంటామండి.
1: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, చిన్నపిల్లలకు పోషకాహారం అందిస్తున్నారు కదండి, మరి అలాంటి వాటి విషయంలో మీ సహకారం ఎంతవరకు ఉంటుందండి?
0: సేమ్ అండి, ఇదే అవేర్నెస్ చేస్తున్నప్పుడు క్యాంపులకు వెళ్ళినప్పుడు, మేము ఇమ్యునేషన్ టైం లో పోయినప్పుడు కూడా అటు అంగన్వాడీ సెంటర్ లో టీచర్లు కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఈ అంగన్వాడీ సెంటర్ లో కూడా మనకు ఆరోగ్య లక్ష్మి అని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టేటువంటి వాళ్ళు అంగన్వాడీ సెంటర్ లో భోజనం పెడుతుంటారండి ఈ గర్భిణీస్త్రీలకి. ఆ భోజనం కూడా తినాలమ్మా, తినేసి దాంతో పాటు వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా పాటించాలి. ఇటు మేము ఇచ్చే సలహాలు పాటిస్తూ నెక్స్ట్ వ్యాక్సిన్ చేసే నర్సులు గానీ వాళ్ళు చేసే సలహాలు ఇవి తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో 11 గ్రాముల కంటే పైకి హిమోగ్లోబిన్ ఉండేట్టుగా మీరు చూసుకోవాలమ్మా. ఎప్పటికో ప్రతి నెలకో 15 చూసుకుంటే దాన్ని బట్టి మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఎంత తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే 10 నెలల 11 గ్రామ్స్ పైకి ఉంటుందో అప్పుడు మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు, డెలివరీ కూడా మంచి జరుగుతుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఉండవు అని చెప్తూ మేము అటు అంగన్వాడీ సెంటర్ సలహాలు తీసుకోండి, మేము ఇచ్చే సలహాలు తీసుకోండి, నర్సులు ఇచ్చే సలహాలు తీసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి అనారోగ్యాలు గానీ ఇబ్బందులు గానీ మీకు ఎటువంటి ఉండవు అని చెప్తూ మేము సలహా ఇస్తుంటామండి. అట్లానండి, మేము మా యూపీఎస్సీ అంటే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కొన్ని కొన్ని ఈవెంట్స్ మేము చేస్తుంటామని, ఇంకా కొన్ని ఎందుకంటే ఎల్సీడీసీ అని అంటే లెప్రసీ పోగొట్టడానికి మనకు క్యాంపెయిన్ జరుగుతుందండి. నెక్స్ట్ ప్రతి అవేర్నెస్ క్యాంప్స్ లో, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ లో, నెక్స్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మీటింగ్లు కన్నప్పుడు ఈ ఎల్సీడీసీ అంటే లెప్రసీ గురించి, టీబీ గురించి, తర్వాత అంతరా వ్యాక్సిన్ గురించి వీటన్నిటికంటే మేము ఫోకస్ చేస్తుంటామండి. ముఖ్యంగా ఎల్సీడీసీ అంటే తప్పనిసరిగా ఒంటి మీద గోధుమ రంగు మచ్చలు గాని లేకపోతే ఎర్రటి మచ్చలు గాని స్పర్శ లేకుండా ఉంటే, తర్వాత చెవి వెనక కొంచెం కొంచెం చిన్న గడ్డలు గాని అంటే కణుతుల్లాగా దద్దులు లాంటివి కానీ, నెక్స్ట్ మెడ మీద కొంచెం చిన్న చిన్న కణుతుల్లాగా ఉన్నా లేకపోతే కొంచెం చేతులు వంకరబోతూ, ఏళ్ళు వంకరబోతూ చేతుల్లో గానీ కాళ్ళలో గానీ తిమ్మిళ్ళు గానీ ఉన్నా కూడా ఇవన్నీ మేము లెప్రసీకి అనుకూలంగా ఉండొచ్చు అనే అనుమానంగా చెప్తాం గానీ పూర్తిగా వాళ్ళని కన్ఫర్మ్ చేయకుండా మళ్ళీ వీళ్ళందరినీ మా డాక్టర్ గారి ద్వారా పరీక్ష చేయించి కన్ఫర్మ్ చేసి అప్పుడు మేము వాళ్ళని కన్ఫర్మ్ చేసి వాళ్ళకు 4 మందులు ఫ్రీగా ఇప్పిస్తామండి. నెక్స్ట్ టీబీ వచ్చేసి క్షయ, దీనికి కూడా అంటే 2 వారాల పైబడి దగ్గు వస్తున్నా, 2 వారాల పైబడి జ్వరం వస్తున్నా, బరువు తగ్గుతున్నా, రాత్రిపూట చలి జ్వరంతో ఉన్నా కూడా లేకపోతే బరువు తగ్గుతున్నా కూడా ఆకలి లేకపోవడం, ఈ సింటమ్స్ ఏమన్నా ఎవరైనా వ్యక్తులకు ఉన్నా సరే మేము వీళ్ళని ఒక విధంగా సస్పెక్టెడ్ అంటే అనుమానితంగా అంటే వీళ్ళకు ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళకి మేము కొన్ని రకాల పరీక్షలు చేస్తామని ఆయన వాళ్ళకు చిన్న బాక్స్ ఇచ్చేసి మార్నింగ్ పూట తెమన పరీక్ష చేయించుకోమని చెప్తూ మా ఆశా ద్వారా అవి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసి అక్కడ టెస్ట్ చేయించేసి కన్ఫర్మ్ చేయించుకొని దాన్ని బట్టి ఒకవేళ కన్ఫర్మ్ కాకపోవచ్చు, ఒకవేళ అయితే కనుక దానికి కూడా మేము 6 మంత్స్ 8 మంత్స్ కోర్సు మందులు ఫ్రీగా ఇప్పించేసి కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్ కి గవర్నమెంట్ వాళ్ళు అంటే ₹500 వాళ్ళ మందుల నిమిత్తం, పోషణ నిమిత్తం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నట్టుగా మేము వాళ్ళు ప్రచారం చేస్తూ మేము ఈ విధంగా ముందుకెళ్తున్నామండి. మేము ఏదైనా సరే మాకు డిఎంహెచ్ఓ గారు, పై అధికారులు, మా డాక్టర్స్ వీళ్ళు ఇచ్చే సలహాతోనే మేము అన్ని తెలుసుకుంటూ ప్రజలకి అవేర్నెస్ చేస్తూ క్యాంపులు పెడుతూ ఇవన్నీ తెలియజేస్తామండి. ఇది ప్రజలందరికీ ఉపయోగపడి వాళ్ళు మాకు చెప్తారు, మేము ప్రజల్లో అవేర్నెస్ చేస్తూ క్యాంపులు పెడుతూ వీటి గురించి ప్రచారం చేస్తూ మేము ముందుకెళ్తూ ప్రజలు ఉంటున్నామండి. ఇప్పుడు మేము ఇంత చేస్తున్న ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు తెలియనప్పుడు మేము మా డాక్టర్ గారి దృష్టి తీసుకెళ్లేసి అక్కడ డాక్టర్ గారి ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసి ఈ విధంగా మేము ఆరోగ్య కార్యక్రమ సేవలు అందిస్తున్నామండి, అవేర్నెస్ చేస్తున్నామండి.
1: మంచిదండి, మీ ఆరోగ్య కేంద్రం ద్వారా మీ పరిధిలోని ప్రజలకు మీరు అందిస్తున్న ఆరోగ్య సేవా కార్యక్రమాల గురించి మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: థాంక్యూ.
2: ఇంతవరకు మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోషణ్ అభియాన్ కార్యక్రమాల గురించి రామవరం యూపీహెచ్ఎస్ హెల్త్ సూపర్వైజర్ వి శ్రీనివాస్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి జి పద్మ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Women's T20 Asia Cup match in Dubai. And with that, 3 in the morning news. Have a nice day.
1: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
2: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటర్ ఇమరత్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 19 ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్లు 2 ఖాళీలు, జూనియర్ రీసెర్చ్ ఫెలో 17 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సిఎస్ఈ, మెకానికల్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెటలర్జీ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, ఎంఈ, ఎంఎస్సీ, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. నెట్, గేట్ వీటితో అర్హత సాధించి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ద హెడ్ హెచ్ఆర్డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ పీవో విజ్ఞాన్ కంచా హైదరాబాద్ తెలంగాణ 500069 అనే చిరునామాకు పంపించుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా మీ దరఖాస్తులు పంపే చిరునామా మరొకసారి ద హెడ్ హెచ్ఆర్డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ పీవో విజ్ఞాన్ కంచా హైదరాబాద్ తెలంగాణ 500069 అనే చిరునామాకు పంపించుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://drdo.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 13, 2026. మరొక ప్రకటన. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వారు జోధ్పూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 190 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్లు 34, అడిషనల్ ప్రొఫెసర్లు 17, అసోసియేట్ ప్రొఫెసర్లు 26, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 113 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్ లేదా తత్సమానమైన అర్హతతో పాటు 3 సంవత్సరాల బోధన పరిశోధన అనుభవం ఉండాలి, లేదా ఎంసీహెచ్ ఎండి మెడికల్ విభాగంలో పిహెచ్డి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా aims.jodhpur.edu.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 12, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఈరోజు టెలిఫోన్ సౌకర్యంలో అంతరాయం కలిగినందువల్ల మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని

వినిపించలేకపోతున్నాం. చిత్రగీతాలు వింటారు. ఆనందం చిత్రం నుంచి టిప్పు సత్య పాడిన పాట.

0: అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా, చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
10: చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత అమ్మాయి బాగుంది చిత్రం నుంచి చిత్ర శివాజీ పాడిన పాట.

మీరు విన్న పాట అమ్మరాజనమ్మ చిత్రం నుంచి చిత్రపాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి అందాల రాముడు చిత్రం నుంచి రాజేష్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట.

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
2: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: బావగారు బాగున్నారా ఈ చిత్రం నుంచి, క్షమించాలి, బావా బావమరిది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బాబా గారు బాగున్నారా చిత్రంలో చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: భద్రా చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట విన్నారు. ఈ పాటతో చిత్రగీతల కార్యక్రమం సమాప్తం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్

0: శుశ్రూషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. మరి ఇప్పుడు ఏకచిత్ర గానం సమయం ఇది. ఈరోజు శ్రీ రామకృష్ణ ఎన్ఐటి కమ్మైన్స్ వారి శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి పాటలు విన్నాం. సంగీతం టీవీ రాజు, సాహిత్యం డాక్టర్ సి నారారెడ్డి, కోసరాజు సముద్రాల సీనియర్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఘంటసాల, జిక్కి, పిలీల, ఎం సత్యం. వినండి శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి పాటలు.
3: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

అందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము భరింపగలరు. మత్

అన్నమణి, రుక్మిణి, వయసొచ్చిన దానవు, రేపో మాపో ఎవరినో వరించక తప్పదు. శిష్యురాలవని ప్రీతి కొద్దీ చెప్తున్నాను. ఆత్మనిర్దేశ ప్రకారం ఆచరించు. అబలనని అధైర్యపడకు. వలచి వరించటం కన్యాధర్మం. ఇదిగో

0: అంతటి ఆరాధ్యుడే అనుకుంటే స్వామి సులభ సాధ్యుడే, అభీష్ట సిద్ధిరస్తు.
1: శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నారాయణ
2: దుర్మదాంధుడు బాంధవ ద్రోహి కపటి పరమ నీచుడు యాదవార్ధకుడు నన్ను ధిక్కరించునే. పగదీరు వరకు శాంతిగనునే ఈ జరాసంధ చక్రవర్తి.
3: సమయానికి వేయించేశారు. ఈ కళ్యాణ బంధం శాశ్వతానుబంధమై నిత్యానందదాయకం కావాలని దీవించండి.
1: ఏమిటి కళ్యాణమా ఈ ఇరువురికినా?
3: బ్రహ్మచారులు పెళ్ళెవరెవరికో మీకెలా తెలుస్తుంది? సౌభాగ్యవతి రుక్మిణికి, మా కూరిని చెలికాడు శిశుపాలనికి.
1: ఓహో, అదే సంగతి. మా ఆశీర్వాదానికి మాత్రం లోటేముంటుంది? రుక్మిణి కళ్యాణం వింత అనుభవాలతో వినసొంపై కనసొంపై పుణ్యదాయకమై లోక ప్రసిద్ధమవుతుంది. నమో నారాయణ.

0: గురుతుల్యుడు యోగ్యుడు అయిన సంధానకర్తను స్వామి సన్నిధికి దూతగా పంపితే సర్వము సానుకూలమవుతుంది.
1: స్వామి ఏమనుకుంటారు, ఏమంటారు?
0: సరేనంటారు, సమయానికి వచ్చి సంరక్షించుకుంటారు. మమతలెరిగిన స్వామి మగువను కాదనే కఠినుడూ కాడు, కాపాడలేక చేయి విడిచే విరువు కాడు. మీ కళ్యాణం లోకవాంఛితం, మాట నమ్మి సందేశం పంపించు.
2: నీ ఆంతర్యం అర్థమైంది తల్లి. మాధవునికి మనవి చేసి మాట దక్కించుకుంటాను. శీఘ్రమేవ కళ్యాణం వస్తుంది.

0: కొని తోయదుహాలలదెత్తుగాలి విచేయుము శత్రులందురుము సేయుము సేయుము శోభనం విలన్.
1: గోవింద, మా ఇందువలన కైంకర్యంబు సేయం కోరి విన్నవించు. వివాహమంగళ ప్రశస్తమైన సందేశంబును అవధరింపు.

0: సమయగ్ర తీర్చుచాము. ఇప్పుడు సమర కౌశలం కూడా చూదువుగా. వీరపత్రివై పేరు నడుపు. అడిగినందుకైనా ముచ్చట చెల్లించవచ్చునుగా. అందుకో దేవి.
1: బ్రతుకవచ్చు నొడల ప్రాణం, బ్రతుకు కలిగేనేని భార్య కలదు. బ్రతికి జీవు భార్య పట్టు దయ్య నెరుంగు, మగవ వలదు చెయ్య వలదు వలదు. ఎందుకెన్నించితివి, ఎక్కడ తిరిగితివి, ఎయ్యది నడబడి ఎవ్వడెరుగు. మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగై కొనిగాని మలయరావు. నిజ రూపమున శత్రు నివహంబు పైబోవు, వసుదేశుడవుగావు బాబి లేదు. కృష్ణ కొమ్మ నిమ్ము, నీవు గుణరహితుడు, విడవు విడవలేని.

0: తప్పు సేరించండి. మా అన్నను అనుగ్రహించండి. సర్వలోక శరణ్యులని తెలియలేక మీకు అపకారం చేశాడు. ఆ పన్నుని మన్నించి నాకు సోదర శిక్ష పెట్టండి.
1: చెల్లెలని నీవు అభిమానించకపోయినా అన్నవని మా రుక్మిణి నిన్ను ఆదరించు. మనసైన నెచ్చెలి తొలిముచ్చట తీర్చాలన్న మా మక్కువే నేడు నీ ప్రాణం దక్కించింది. అయినా సాటి బావకు సరస సత్కారాలు చేయకుండా సాగనంపటం మాకు పాడిగా. నీ దురహంకారం తొలగటానికి, తారతమ్యాలు తెలియటానికి, తరతరాల వారు విని విఘ్నులై తరించటానికి మీ వరదక్షిణకు బదులుగా కన్యాశుల్కు నేనే ఇస్తాను. ఆ గౌరవం నీకు స్వయంగా నేనే చేస్తా.
2: నారాయణ నారాయణ.
3: తలమనక భీష్మనందను
4: అవ్వా,
3: తలయును మూతియును గొరుగదగలే బంధు, తలయును మూతియు గొరుగుట
4: స్వామి, తల దగ్గర

0: విప్రశేఖరులకు అభివాదనం. పండితుల వలె తేజో విరాజితులై ఉన్నారు.
1: మరి
0: అర్ధరాత్రి అంతఃపురానికి సింహద్వారాన రాక పాణిద్వారాన ప్రవేశించిన కారణం
2: మగధ సామ్రాజ్య రమామనం వల్లప. విహితులు ఎదుట నుంచి, విరోధులు వెనుక నుంచి రావడం పరిపాటేగా.
0: నేను మీకు విరోధిన? విద్యా వివేక సంపన్నులైన చతురమతులు చెలొత్తులాడుచున్నట్టున్నారు. మీ సరస సంభాషణ చాతురి వివరించి కోరిన మేరకు బహుమతులు అందుకోండి. అభ్యంతరం లేదు.
2: ఈయగల సరసుడవనే వచ్చాం. మాకు కావలసినవి మణిమాణిక్య సువర్ణ వస్త్రాభరణాలు కావు, మణిమాన్యాలు కావు.
0: మరి
2: మేము రణార్థులం.
0: రణమా? అహో మాయావి ప్రవేశధారి, ఇది నీతంత్రమా?
3: పాటి రాజందున శాపోపహతమైన యదువంశము.

గదిలో తాగిన గుణజాలి వంతున కూరిని చూసిన మమపై.

పెంచిన అబలకరించి పెండ్లాడినావు. మూచి మీదను మీసనే మొలవనెట్టి తేడివగు నీవు నా సరిజోడు కావు. మీసలను దీసినను బల్లోసమున్న భీమ

బ్రహ్మచర్య వ్రత దేవవ్రత గురుకుల పితామహ జయ హో.

0: గురుదేవా, పితామహ, మీ అమోఘ ఆశీర్వాదంతో అసాధ్యమైన రాజసూయం సంకల్పించాను.
1: సంకల్ప సిద్ధిరథ్.

0: నీవు ధర్మతత్పరుడు అన్న అభిమానంతో యాగానికి అరుదించిన అవనీశ్వరులను హనాలోచనతో అవమానించకు. అసమాన ప్రతాపవంతులు, అఖండ తపస్సంపన్నులు ఉన్న ఈ మహాసదస్సులు అభిజాత్యహీనుడైన ఆ గోపాలుని కన్నా ఆరాధ్యులు లేరా?
1: వృష్టి వంశోద్భవుడైన కమలనాథుని కన్నా ప్రతాపవంతుడు పూజార్హుడు ఈ సభలోనే కాదు, చతుర్దశ భువనాలలో లేడు. ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు.
0: కురుకుల పితామహ, ఇదేనా నీకు తెలిసినది? అమృతపానము చేసి గోమూత్రముతో నోరు శుద్ధి చేసుకునినట్లు నీ దుర్నిర్ణయంతో నవ్వుల పాలై మహారాజ మండలాన్నే నవ్వుల పాలు చేశావు. ఏమిటా యాదవుని అర్హత? సూర్యచంద్రవంశోద్భవులైన రాజేంద్రుల కన్నా శాపగ్రస్తుడైన యదువంశీయుడు ఉత్తమ క్షత్రియుడా? భూరిశ్రవ సోమదత్తాదుల కన్నా నీకన్నా వయోవృద్ధుడా? చతుస్సముద్ర వేలాముద్రిత కురు సామ్రాజ్య పట్టభద్రుడైన సుయోధనుని కన్నా అభిమానధనుడా? పాంచాల సామ్రాట్టు ద్రుపద రాజేంద్రుని కన్నా ఆప్తబంధువా? వేద వేదాంగ విశారదుడైన వ్యాసుని కన్నా విజ్ఞానవేత్త ధనుర్వేద పారగుడైన ఆచార్య ద్రోణుని కన్నా అస్త్రవిద్యా విశారదుడా? అశ్వత్థామ కన్నా తపస్సంపన్నుడా? ఇందరినీ కాదని రారాజును విస్మరించి అంగరాజును తృణీకరించి అంగనాలోలునికి అగ్రపూజయా? ముదిమితో తెల్లవారిన నీ తలతో పాటు నీ బుద్ధి కూడా వెలవెలబోయిందని తేట తెల్లమైందిలే.
1: మధుసూదనుడు మౌనం వదిలే వరకే వీరి ఆవేశారు. ఆ పరమాత్మ కన్ను తెరిస్తే ఈ శిశుపాలాది మూఠులందరూ శాశ్వతంగా తన్నుముత్తారు.
0: నీ బెదరింపులు చాలు శాంతనవా? ఆభిజాత్య పౌరుషాలు అంతరించిన మీరు అతనికి కైవారాలు చేసి దాసానుదాసులు కావచ్చు, కానీ మీ విభీషికలకు వెరచి ఆ పశుపాలుని పాదాలపై వ్రాలడానికి ఈ శిశుపాలుడు పసిబాలుడు కాడు. గోపాల, నీ అకార్యాలు కొండంత ఘనకార్యాలు చేసి అభివర్ణిస్తుంటే ఆలకించడానికి నీకైనా సిగ్గులేదా? ఏమిటి నీ గౌరవం? ఏమిటి అగ్రపూజకు నీ అర్హత? నీవు ఋత్విజుడవా? కావు. సుక్షత్రియుడవా? కావు. శూరుడవా? అంతకు ముందే కావు.
2: పిట్టనొకదాని పడమొత్తి గుట్టనెత్తి బురద పామును చేజట్టి బుగిలియున్న మద్దులను గూల్చి ముందు తల్లి ఎద్దు గెల్చి

పడతి బుసురు చూరగున్నావు, ప్రేమతో చేరబిలుచు సజ్జనుని మేనమామను చంపినావు హంతకుడవు.

ఇంతవరకు మీరు శ్రీ రామకృష్ణ ఎన్ఐటి ఖమ్మన్స్ వారి శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని పాటలు విన్నారు. సంగీతం టీవీ రాజు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, కోసరాజు, సముద్రాల సీనియర్. గానం చేసిన వారు ఘంటసాల సత్యం, సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ఈశ్వరి, జిక్కి రాజా. ఇంతటితో ఏకచిత్ర గానం సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొన్ని చిత్ర గీతాలు వింటారు. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

అనుకునే రాగం అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలలోకి కనే పగలు రేగి నిలుతున్నా. పిలిచి పిలిచి బదులే రాగం అలసి తిరిగి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుండి గోపికా పూర్ణిమ హరిహరన్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో 12:10 వినవచ్చు. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో

0: ఎస్పీ శైలజ రాజేశ్వరి పాడిన పాట వింటారు. చిత్రం పెళ్లి పుస్తకం.
1: తరి తక్క జును తాం తరి తక్క జును తాం తరి తక్క జును తాం తాం తాం.

చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం నేనున్నాను.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదీవ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయీ కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్ కు చెందిన యూపీఐ, బ్రెజిల్ కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్ తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ ను సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి

0: రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్ లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుఝామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్ లో తమ 2వ టైటిల్ ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వినేము.

0: ఉంటుందో కదా.
1: గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా,
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కేవీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలపాడు బోన్కల్ మండలం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. అక్షరాలు నేర్చుకుంటే మనకు వచ్చే లాభమేమిటో ఈ చెల్లెళ్ళు ఎం శ్రీలక్ష్మి ఎం త్రివేణి పాడి వినిపిస్తారు. మరి విందామా?

0: చెప్పగలుగుతారా?
1: పాట విన్నారు కదా, ఇప్పుడు మన త్రివేణి అక్క ఓ చక్కని కథ చెబుతుంది, విందామా?
2: అనగనగా ఒక అడవి, అడవిలో పెద్ద నది. దాని ఒడ్డునే ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది.

0: ఆ నదిలోని మొసలి ఓ రోజు ఒడ్డుకు వచ్చి కోతితో స్నేహం చేసింది. అవి రెండూ స్నేహితులు అయ్యాయి. రోజు సాయంకాలం ఒడ్డున చేరి ముచ్చట్లు చెప్పుకునేవి. కోతి ఉంటున్న నేరేడు చెట్లకు పండ్లు కాశాయి. రోజు తాను తినడమే కాకుండా కొన్నిటిని కోసి మొసలికి కూడా పెట్టేది. ఓ రోజు రుచికరమైన పండ్లను కొన్ని మొసలి తన భార్యకు తీసుకెళ్లి పెట్టింది. ఆ పండ్లను తిన్న మొసలి భార్య, ఆహా ఎంత రుచిగా ఉన్నాయి, ఈ పండ్లను ఎవరిచ్చారు అని అడిగింది. అప్పుడు మొసలి తన స్నేహితుడు కోతి పెట్టాడని చెప్పింది. అప్పుడు మొసలి భార్య మొసలితో, ఈ పండ్లే ఇంత రుచిగా ఉన్నాయి, ఈ పండ్లను రోజూ తింటున్న కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో కదా, ఎలాగైనా ఆ గుండెకాయ తెచ్చి ఇవ్వమని పోరుపెట్టింది. అప్పుడు మొసలి భార్య మాట కాదనలేక సరేనని ఒప్పుకున్నది. సాయంకాలం కోతిని కలిసి, మిత్రమా, నీవు ఇచ్చిన పండ్లు నా భార్య తిని చాలా సంతోషించింది, నిన్ను మా ఇంటికి విందు భోజనానికి తీసుకురమ్మంది, తప్పకుండా రావాలని బ్రతిమిలాడింది. స్నేహితుని మాట విని, మరి నాకు ఈత రాదు కదా, ఎలా రావడం అంది కోతి. అప్పుడు మొసలి, తన వీపుపై కూర్చుంటే తీసుకెళ్తానంది. అలాగేనని మొసలి వీపుపై ఎక్కింది కోతి. నది మధ్యకు చేరిన తర్వాత భార్య కోరికను చెప్పింది మొసలి. కోతికి స్నేహితుని మోసం అర్థమయ్యింది. అయ్యో మిత్రమా, ముందే చెప్పొద్దా, నేను నా గుండెకాయను చెట్టు తొర్రలో దాచి ఉంచాను, పద తీసుకురావడానికి వెళ్దామని ఒడ్డుకు చేరుకుంది. చెంగున దూకి చెట్టెక్కు కూర్చుంది. మిత్రమా, ఎవరైనా గుండెకాయ లేకుండా బ్రతుకుతారా? నీవు మిత్రద్రోహివి, స్నేహితుని గుండెకాయనే కావాలని కోరుకుంటావా? ఇక నుండి మన స్నేహానికి గుడ్ బాయ్, మన మధ్య ఇక ఏ స్నేహం ఉండదుగాక ఉండదు అంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. మొసలికి తగిన శాస్తి అయ్యింది. అందుకే మిత్రద్రోహం చేయకూడదు.
1: చక్కని కథ విన్నారు కదా, ఇప్పుడు గురువు గొప్పతనం గురించి రమ్యక్క పాడే చక్కని గేయం విందామా?

0: చక్కని పాట విన్నారు కదా. మనమిప్పుడు ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారి గురించి చెల్లాయి ఏం చెబుతుందో విందామా?
1: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మన భారతదేశానికి చెందినవారు. 20వ శతాబ్దంలో గణిత మేధావులలో ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. వీరు 1887 డిసెంబర్ 22న తమిళనాడులో జన్మించారు. చిన్న వయసు నుండే గణితంలో అత్యంత ప్రతిభను కనపరిచేవారు. 13 సంవత్సరాలు నిండేటప్పటికే SLలోని త్రికోణమితి మీద రాసిన పుస్తకాలలోని సారాన్నంతా గ్రహించడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. చిన్నప్పుడు ఈయన గారి చదువుల్లో ఎన్నో ఆటంకాలు కలిగినా వాటిని అధిగమించి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. శుద్ధ గణితంలో నెంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాంటి గొప్ప శాస్త్రవేత్త మన భారతీయుడు కావడం మనకెంతో గర్వకారణం.
0: చెల్లాయి అంజలి చెప్పినది విన్నారు కదా. మరి ఇప్పుడు మన అన్నయ్య కే నితీష్ కుమార్ తనకు రెక్కలుంటే ఏం చేసేవాడో పాట ద్వారా చెబుతున్నాడు. మరి విందామా?
2: నాకే గనక 2 రెక్కలుంటే ఆ రెక్కలకు ఎగరేటి శక్తి ఉంటే గాలితో సోపాతి చేసేవాణ్ణి, పక్షినే నింగిలో ఎగిరేవాణ్ణి. గాలితో సోపాతి చేసేవాణ్ణి, పక్షినే నింగిలో ఎగిరేవాణ్ణి. మబ్బుల పల్లకి ఎక్కేవాణ్ణి, ప్రపంచమంతా చూసేవాణ్ణి. మబ్బుల పల్లకి ఎక్కేవాణ్ణి, ప్రపంచమంతా చూసేవాణ్ణి. నాకే గనక 2 రెక్కలుంటే ఆ రెక్కలకు ఎగిరేటి శక్తి ఉంటే గాలితో సోపాతి చేసేవాణ్ణి, పక్షినే నింగిలోకి ఎగిరేవాణ్ణి. గాలితో సోపాతి చేసేవాణ్ణి, పక్షినే నింగిలోకి ఎగిరేవాణ్ణి. కొమ్మన ఊగే కోయిలమ్మతో కూకూరగాలు తీసేవాణ్ణి. పంచవన్నెలా చిలుకను చేరి పలుకుల తీపిని గ్రోలేవాణ్ణి. పంచవన్నెలా చిలుకను చేరి పలుకుల తీపిని గ్రోలేవాణ్ణి.

మోసుకుపోయేవాణ్ణి. పువ్వు పువ్వుతూ ఊసులాడుతూ పరిమళం మోసుకుపోయేవాణ్ణి. తేనె సేకరించు తేనెటీగలు కలిసి మకరందం రుచి చూసేవాణ్ణి. తేనె సేకరించు తేనెటీగలు కలిసి మకరందం రుచి చూసేవాణ్ణి.

0: ఏమమ్మా సోది?
1: ఓ సోదమ్మా ఇటు రావమ్మా.
0: ఆ వస్తున్నానమ్మా.
1: ఏదైనా చెప్తావా? నా మనసులో ఏముందో కూడా చెబుతావా?
0: ఆ అన్నీ చెప్తానే తల్లి, జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా, ఉన్నది ఉన్నట్లు చెప్తా.
1: గట్లనా? అట్లయితే మరి జల్దీ చెప్పు.
0: ఆ చెప్తా. ఏది నీ చెయ్యి నాకు చూపించు.
1: ఇదిగో నా చెయ్యి బాగా చూడు.
0: ఆ కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ముక్కోటి దేవతలు పలుకు, ఈ సీతమ్మ మనసులోని మాట పలుకు.
1: ఆ తొందరగా పలుకు.
0: పలుకుతానే తల్లి పలుకుతా. సీతమ్మ మనసంతా పెద్ద చదువుల కోసమే. అమ్మా నాయనలు చదివియరేమో అని బెంగగా ఉందే.
1: మరి నా బెంగెట్లా తీర్తదో చెప్పు సోదమ్మా.
0: ఆ చెప్తా. నీవు చదువుల సరస్వతివే తల్లి. మన బల్ల సారంతా కలిసి మీ అమ్మా నాయనలను ఒప్పిస్తారే తల్లి. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుతావే తల్లి. ఆడపిల్ల చదువు అవనికి వెలుగంట. మన ఊరికి పేరు తెస్తావు. నా మాట నమ్మవే తల్లి. ఆ తిరుపతి ఎంకన్న మీద ఆనా, కంచి కామాక్షి మీద ఆనా, మధుర మీనాక్షి మీద ఆనా, నీకు చదువు యోగం ఉన్నదే తల్లి.
1: అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినావు సోదమ్మా. నీకేం కావాలో కోరుకో.
0: నీకు తోచినంత ఇస్తే నేను పోతానే తల్లి.
1: ఇదిగో పట్టు, గీ పైసలు తీసుకపో.
0: పొయ్యేస్తనే తల్లి. సోది చెప్తానమ్మా, సోది సోది చెప్తా.
2: సోది విన్నారు కదా. ఇప్పుడు పసిపిల్లలు అల్లరి చేయడం సహజం. అల్లరి మా సొంతం కాదా అంటూ చిట్టి చెల్లెళ్ళు ఎం శ్రీలక్ష్మి, ఎం త్రివేణి అల్లరి అల్లరి అంటారే అల్లరి మా సొంతం కాదా పాటను పాడుతున్నారు. మరి విందామా?
3: అల్లరి అల్లరి అంటారే అల్లరి మా సొంతం కాదా, అడగడమే మా జ్ఞానం కాదా, అల్లరి చేయని పిల్లలు ఉంటారా?

0: రాజ్యానికి మేమే రాజు రాణులమవుతాం.
1: మంచి పాటను విన్నారు కదా. ఇప్పుడు ఆకాశవాణి అశరీరవాణి అంటూ అశ్విత చదివే కవితను విందామా?
2: ఆకాశవాణి అద్భుత మానవ మేధస్సుకు చిహ్నమైన దివ్యవాణి, బుల్లి పెట్టెలో ఒదిగిన అశరీరవాణి, మార్కోని మహనీయుడు కనిపెట్టిన మానవాళి హితైషిని, జాతీయతను ప్రబోధిస్తూ ప్రాత సమయాన వందే మాతరంతో పలకరించే సుభాషిణి, పెద్దల మాట చద్దిమూటలాంటి సూక్తి సుధతో హృదయ ప్రక్షాళన గావించి భక్తి రంజినితో ముక్తికి బాటలు వేసే మార్గదర్శిని, రైతే రాజంటూ చీడపీడల పైరు పంటను ఎలా కాపాడుకోవాలో తెలిపే సంజీవని, రాష్ట్ర రాజకీయ సామాజిక విశేషాలను తెలిపి వెనువెంటనే మనోల్లాసాన్ని కలిగించే సంగీత రసదుని, అంతర్జాతీయ వార్తా సమాచారాన్ని అందించి నేటిమేటి మన చరిత్ర పుటలను తడిమిచూపి అందరి ఆరోగ్యం కోసం వైద్య సలహాలను అందించే ఆరోగ్యవాణి, ఇష్టమైన పాటలతో శాస్త్రీయ సంగీతంతో అలరిస్తూ వారం వారం బాలానందం బాల వినోదంతో మనసును ఉల్లాసపరిచే ఆహ్లాదదాయిని, భాషల్లో వివిధ ప్రక్రియల సమాహారమై మహిళలకు చైతన్యాన్ని కలిగించే వనితావాణి, విపత్తులు విపరీత పరిస్థితులు సంభవించినప్పుడు తక్షణ వార్తలతో అప్రమత్తం చేసే ఆకాశవాణి ఆనంద ప్రదాయిని, నేల మీదనైనా సముద్రం మీదనైనా ఎక్కడ ఉన్నా విడువని నేస్తాల ఆకాశవాణి, నేల మీదనైనా సముద్రం మీదనైనా ఎక్కడైనా విడువని నేస్తం ఆకాశవాణి, ఆనందంగా రేడియో విందాం మనోల్లాసాన్ని పొందుదాం, ఆనందంగా రేడియో విందాం మనోల్లాసాన్ని పొందుదాం.
1: కవిత విన్నారు కదా. ఇప్పుడు మనల్ని కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు మన తమ్ముళ్ళు నితీష్ కుమార్, సాయి కుమార్.
3: అరే ఎందుకురా చీమల్ని ఫాలో అవుతున్నావు?
4: అమ్మ స్వీట్ ప్యాకెట్ ఎక్కడో దాచేసింది నాన్న, అందుకే నేను చీమల్ని ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని ఫాలో అవుతున్నా.
3: ఒరే రాము, నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయనుకో, నేను మరో 20 ఇస్తే ఏం చేస్తావు?
4: చదువు మానేసి ఇంకా గేదెలు కాయాల్సి వస్తుంది.
3: ఒరే చంద్ర, నువ్వు 10 పాస్ అయితే నీకు సైకిల్ కొని పెడతా సరేనా?
4: మరి ఫెయిల్ అయితే నాన్న?
3: 10 సైకిల్ని కొని పెడతారా?
4: ఎందుకు నాన్న?
3: సైకిల్ షాప్ పెట్టుకోవడానికి. నా జేబులో 10 రూపాయలు తీసి ఏం చేసావురా?
4: బయట ఒక ఆయన ఎండలో నిల్చొని అరుస్తుంటే ఇచ్చానన్న.
3: వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇంతకు ఏమని అరిచారా?
4: ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అరిచాడు.
3: ఒరే నిన్న స్లిప్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయిరా?
4: మా ఫ్రెండ్ కన్నా 4 మార్కులు తక్కువ వచ్చాయి నాన్న.
3: అవునా, మరి వాడికి ఎన్ని మార్కులు వచ్చాయిరా?
4: 4 నాన్న.
1: అందరం హాయిగా నవ్వుకున్నాం కదా. ఇప్పుడు సామెతలను వినిపించడానికి వచ్చేస్తున్నారు శిరీష, అంజలి.
5: మొక్కై వంగనిది మానై వంగున, కొత్తక వింత పాతక రోత, పిట్ట కొంచెం కూత ఘనం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఎంత చెట్టుకు అంత గాలి,
6: కలిమిలేములు కావడి కుండలు, బాలవాక్కు బ్రహ్మవాక్కు, గోరంత దీపం కొండంత వెలుగు, దురాశ దుఃఖానికి చేటు, ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు.
1: సామెతలు విన్నారు కదా. ఇప్పుడు చిన్ని చిన్ని పాపల్లారా అంటూ పాటను వినిపించడానికి వచ్చేస్తున్నారు చరణి, శ్రీలక్ష్మి.

విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా. సమర్పణ ఉరిమల్ల సునంద, తెలుగు ఉపాధ్యాయుని. సహకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం. కేవీఎం జెడ్పీఎస్ఎస్ ఆలపాడు, బోన్కల్ మండలం.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగడం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుకున్నది తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లోని అంతర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింస స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. ఇందిరా పేరుతో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ కొనసాగుతుంది. రాష్టంలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ కూపలపల్లి, నర్గూపప్ప, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమాపేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్దమవుతున్నాయి. అలాగే ప్రతిపక్షాన్ని నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా సర్వసన్నద్దమవుతున్నారు. శాసనసభ మండలి వర్షాకాల సమాపేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమాపేశాలు ప్రారంభం కానున్నాయి.

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారిలోని శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమాపేశం నిర్వహించారు. ధర్నాలు రాస్తారోకులు జరగకుండా ప్రశాంతంగా సమాపేశం జరిగేలా చూడాలని, సమాపేశం జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు సభ్యులకు సహకరించాలని స్పీకర్ మండలి చైర్మన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింస స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని కొనియాడిన ఆయన, అహింస అంటే శారీరకంగానే కాక మాటల్లో ఆలోచనలో కూడా పాటించాల్సిన అత్యున్నత బలమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా నారీ శక్తి వందన అధినియం వంటి చర్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్దిలో జైన బ్రాహ్మణ మహేశ్వరి సమాజాల పాత్రను కొనియాడిన మంత్రి, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో సాంస్కృతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయగా, అర్హులను గుర్తించేందుకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్ లో అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు పరిశీలించి నివేదిక నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన లబ్దిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులను సిద్దం చేసి లబ్దిదారులకు అందజేస్తారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్టంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు గమ్య స్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్టాలకు రోల్ మోడల్ గా నిలిచేలాగా పలు పాలసీలను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేసేలాగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ కు విస్తృత ప్రచారం లభించేలాగా రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అభివృద్ది సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిన్న సాయంత్రం వనపర్తిలో 70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ఆమెకు స్థాపన చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ, మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏదైనా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అసలుతో సూచించారు. ఫైల్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో ఉన్న వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీద్, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరాపాల్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ ప్రజాధర్నాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమాపేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు అధిక పర్యాటక ఆధారమైన ప్రాంతాలను గుర్తించి నాణ్యమైన హోటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన ఆస్తులను ఆధునికీకరించడంతో పాటు నిబంధనల మేరకు అనువైన ప్రభుత్వ సెమీ ఫారెస్ట్ భూములను హోటళ్ల నిర్మాణానికి గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వం, సంస్కృతి, ఎకోటూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించేందుకు వ్యూహం సిద్దం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి చెప్పారు. న్యూఢిల్లీలోని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 3 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్ అదాలత్కు సంబంధించిన ప్రశ్నోత్తరం ప్రజా ప్రయోజనార్థం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని కోరుతూ రాష్ట ప్రభుత్వ పబ్లిక్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ పులంక రాశారు.
రాష్టంలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ 4 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని

0: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఇంటికి వెళ్లి ఎలక్టానిక్ మరమగ్గాన్ని ఆవిష్కరించారు. మగ్గంపై రూపొందించిన వెండిన చీరను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రేపు నుండి జిల్లాలో పర్యటిస్తుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన సీతంపేట, సుజాత్ నగర్, దుమ్ముగూడ, చాపరాలపల్లి, పల్నంచ, దమపేట, పెనగడపలను తనిఖీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన వేములవాడ తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామాలయానికి చెందిన గోశాలలో కోడలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సన్నకారు చిన్నకారు రైతుల అర్హులను వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొమిడిం భీమా సైఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముగింపు వేడుకలకు హాజరు కాగా కెరమిరిలో డిసిసి అధ్యకురాలు సుగుణ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 679 క్యూసెక్ల మీర ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.516 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. హనుమకొండ జిల్లాలోని గట్ల సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వంతెన నిర్మాణం పనుల కోసం 2.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్లో ఏఐటీయూసీ రాష్ట మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు ఈరోజు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈరోజు సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతుంది. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భీమేశ్వర స్వామికి కోడతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట పర్యాటక శాఖ 2026 రాష్ట పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని హనుమకొండ పర్యాటక శాఖ అధికారి శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:20.

0: వనితాలోకం మహిళల కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమలలా గారితో పరిచయం.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్ లీలా గారితో పరిచయం వింటారు.
2: ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రేమ్ లీలా భజని. వీరు ఒక ట్రాన్స్ ఉమెన్. వారి కథ ఏంటి, వారి జీవితం ఎలా సాగుతోంది, ఎలా మొదలైంది అనే విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి కార్యక్రమంలో. నమస్కారం అండి.
3: నమస్కారం మేడం.
2: బాగున్నారా?
3: చాలా బాగున్నాను.
2: ఓకే. అయితే సాధారణంగా ఒక ట్రాన్స్ ఉమెన్ అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నేను ఇది అని లోపలిన్న సత్యం చెప్పడానికి చాలా చాలా ధైర్యం కావాలి. మనం ఆలోచన చేసుకుని ఓకే అనుకుని అందరికి చెప్పాలనుకోవడానికి చాలా పెద్ద జర్నీ ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎలాగా అని చెప్పండి.

0: పేరు వచ్చి ప్రేమ్ లీలా. నేను నా మొదటిగా బాయ్గా ఉన్నప్పుడు నా పేరు రాజు. నేను పుట్టి పెరిగింది చదువుకున్నంతా సికింద్రాబాద్ ప్రాంతంలోనే. అయితే నా యొక్క చదువుతో పాటు నాలో కొన్ని శరీర మార్పులు నాలో ఉండేవి. అది నాలో నేను కొన్నిసార్లు సహిస్తూ భరిస్తూ అవి అలాగే నాలోనే నిలుపుకుంటూ డిగ్రీ వరకు పూర్తి చేశాను సికింద్రాబాద్లోనే మొత్తం నా చదువు అంతా. ఈ విధంగా అవుతున్న సమయంలో కుటుంబ పరిస్థితి బాగాలేక చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ నేను సాగడం జరిగింది. ఏదైతే చేంజెస్ నాలో కనబడ్డదో దాని కొరకు నేను ఒక చిన్న పాటి క్వశ్చన్ మార్క్ నాలో ఏర్పడింది. ఏంటంటే నేను ఒక చీకటి గదిలో ఒక వ్యక్తిని పడేస్తే ఏం తోచని పరిస్థితులు ఉంటారో అలాంటి పరిస్థితిలో నేను కుమిలిపోయాను, బాధపడ్డాను అనమాట. ఆ సమయంలో నాలాంటి వ్యక్తులు అంటే ఇటు శరీర పరంగానో మనసు పరంగానో బాధపడే వ్యక్తులు కొంత సముదాయం నాకు పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయాలతోటి నేను అనుకున్నాను నేను నాలాంటి వారు ఇంకా ఉన్నారే అని ఒక ధైర్యం నాకు కనబడ్డది. ఆ కనబడిన ధైర్యంతో ఆ కనబడిన ఆ యొక్క మార్పుతోటి ఇంత ముందుకు నేను ఏదైతే బాధ అనుకున్నానో ఏదైతే కృంగిపోయిన దశ అనుకున్నానో వాటన్నిటికీ ఒక మంచి దారి కనబడ్డట్టు కొంతమంది వ్యక్తులు మంచిగా కలుసుకోవడం అంటూ జరిగింది.
1: మీరు ఇలా జరుగుతుంది మీలో మార్పు అని తెలుసుకున్న తర్వాత మీరు మొదటిసారిగా ఈ విషయం ఎవరితో ప్రస్తావించారు?
0: నాకు వచ్చేసి నేను ఒక 16-17 ఇయర్స్ లోనే ఈ మార్పు చేర్పులు అనేది నాలో జరగడం జరిగింది. ఇది ఈ మార్పు రావడము స్టార్టింగ్ లో మా ఫ్యామిలీ ఏరియాలో కొంతమంది చిల్లర వాళ్ళు ఏమన్నా వాళ్ళు అంటే ఆ టైప్ లాగా చేస్తున్నాడు, 0.5 లాగా కొంచెవాడి లాగా ఏదేదో కామెంట్స్ చెప్తున్నప్పుడు నాలో బాధ అనేది కలిగేది. దాంతో వెళ్ళి ఇంట్లో వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెళ్ళి గొడవ పడడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఏదైతే నేను 16-17 ఇయర్స్ ఆ టైంలో ఈ యొక్క ఫ్రెండ్స్ ని కలవడం జరిగిందో అప్పుడు నాలో ఈ యొక్క బాధలను మర్చిపోయే యొక్క గొప్ప మలుపు కనబడ్డది.
1: సో మీలాగా ఆలోచించే వాళ్ళని మీలాగా మార్పులు చెందే వాళ్ళని చూసి మీరు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ సందర్భంలో మీ కుటుంబం ఎలా స్పందించింది?
0: అప్పటికి నేను కుటుంబానికి ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా పుట్టడం అనేది కొంతమంది అంటారు అది కర్మనో లేక శాపమో పాపమో ఏదో అంటారు, కానీ అలాంటి బాధకరమైన విషయాలు కుటుంబంతో నేను చర్చ చేయడం కానీ మాట్లాడడం కానీ నేను ఇష్టపడలేదు. ఇష్టపడకుండా నాలో నేను వాటిని దాచిపెట్టుకుంటూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంలో కొద్దిపాటి సహాయం చేసుకుంటూ నేను జీవనం గడుపుకున్నాను. తర్వాత మొత్తానికి ఎప్పుడైతే ఫ్రెండ్స్ ని పరిచయం అయ్యారో ఈ ఫ్రెండ్స్ వారందరి బాధలు వారికి ఉండే యొక్క హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది, హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటాం అనే విషయాలు నాతో చెప్పినప్పుడు నాలో నిజంగా అలాంటి ఆశలు కూడా చాలా ఉత్సాహం నాలో పొంగించాయి.
1: ఓకే, ఈ క్రమంలో మరి మీకు ఎంతో మానసికంగా ఇబ్బంది పడి ఉండొచ్చు కదా, మీరు ఎంతవరకు చదువుకోగలిగారు?
0: ఈ మానసిక పరిస్థితులలో నేను నా గోల్ ఏముండంటే ఒక టీచర్ కా ఈ నేను ఎక్కువ చదివి ఏం సాధించగలుగుతాను, సాధించినాక కూడా అక్కడ ఇలాంటి బాధలు నేను భరించవలసి వస్తుంది కదా అనే ఆ యొక్క ఆలోచనతో నేను ఎక్కువ చదువుకోలేకపోయాను. నాకు ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండా ఎడ్యుకేషన్ పరంగా, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ వరకు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకంత చదువుపోయినంత అవగాహన లేకుండా.
1: మరి మీరు ఈ విషయం చెప్పిన తర్వాత ఇంకేవో తెలియజేస్తే వాళ్ళు ఎలా స్పందించారు?
0: ఫస్ట్ నేను ఈ విధంగా నేను ఒక ట్రాన్స్ గా అనే విషయాన్ని మా అన్నయ్యకు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఇలా మీ బ్రదర్ చీరలు కట్టుకుని వాళ్ళతో తిరుగుతున్నాడని. అంటే మా అన్నయ్య వాళ్ళకు అది ఆ సిచ్యువేషన్ ఎలా జీవించుకోవాలో అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు అమ్మకు చెప్పాడు. అమ్మకు చెప్పగానే అమ్మ నాన్న నన్ను బెదిరించారు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏం తిరుగుతున్నావు, ఎట్లాంటి ఈ చాస్టలు ఏంది, నువ్వు సొసైటీలో మంచిగా చదువుకున్నావు.

0: లేదు, మంచి పేరుంది, ఎందుకు నువ్వు అట్లా పోతున్నావు, అది మంచి పద్ధతి కాదని బెదిరించారు ఫస్ట్ టైం. బెదిరించినప్పుడు నేను కొద్దిగా అది వీళ్ళ యొక్క బరువు బాధ్యత అనే ఆలోచనతో నేనేం చేశాను, కొన్ని రోజులు ఆ యొక్క స్నేహితులకు కొద్దిగా దూరమయ్యాను. దూరమై ఇక ఫ్యామిలీకి సంబంధించిన వారితో కలవడము, నెక్స్ట్ ఉద్యోగం వెళ్లి చేస్తూ ఉన్నా కొద్ది కూడా నాలో మాత్రం ఆశ మాత్రం చావడం లేదు.
1: మీరు తల్లిదండ్రుల కోసం, చుట్టుపక్కల ప్రపంచం కోసం, స్నేహితుల కోసం కొంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అప్పటికి ప్రయత్నం
0: చేశాను,
1: కానీ మీ వల్ల
0: కాలేదు.
1: ఏదైతే నిజమే దగ్గర ఉందో అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. కాబట్టి అయితే ఇట్లా మీరు చివరికి ఫ్యామిలీతో ఇప్పుడు ఉండడం జరుగుతుంది, లేకపోతే మీరు విడిగా వచ్చే?
0: లేదు లేదు, నేను విడిగానే ఉన్నాను. విడి ఉంటూనే ఇండిపెండెంట్ గానే నేను జీవిస్తున్నాను. ఇండిపెండెంట్ గా ఉండడం కంటే ముందు నేను కొన్ని సమస్యలను ఎదురు చూశాను. ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఇండిపెండెంట్ గా ఉండాలంటే ఎవరు నన్ను ఉండనివ్వరు. ముఖ్యంగా ఒక ట్రాన్స్జెండర్ తన ఇండిపెండెంట్ గా ఉండాలంటే వారికి ఒక గురువు కావాల్సింది. ఒక గురువుకి సంబంధించిన చేలలు, నాని గురులు, ఇట్లా గురుబాయ్ లాంటి ఒక కల్చర్ ఉంటుంది అనమాట ట్రాన్స్జెండర్లలో. అలాంటి కల్చర్ లో నేను వెళ్లడము, వారితో జీవించడం జరిగింది. వారితో పాటు నేను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాను, కొన్ని బాధలను ఎదుర్కొన్నాను, కొన్ని సంతోషాలు కూడా ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఇబ్బందులు అంటే ఏంటంటే, ఇప్పుడు నేనైతే ఏదైతే చదువుకున్నానో ఆ చదువుకి వాల్యూ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవించడం జరిగింది. ఎలా అంటారా, నేను ఏదైతే షాప్ కి నేను బెగ్గింగ్ కోసం వెళ్లానో ఆ షాప్ అతను అన్నాడు, నీకు ఇంత మంచి చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుంటే ఏమవుతుంది అని ఒక క్వశ్చన్ వేసే. నా మనసులో అనిపించేది, అవును నిజమే కదా, నేను ఉద్యోగం చేయాలనుకుంటే మరి నాకు ఉద్యోగము మరక్కడ ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచన పడ్డది. కానీ ఆ వ్యక్తి అన్న మాటనేమో నన్ను బాధపరిచింది, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. అదే వ్యక్తి అదే షాప్ లో ఒక చిన్న ఉద్యోగం ఇస్తే నేను ఆ రోజు మంచి ఉద్యోగం చేసుకునేదాన్ని కదా. కానీ వాళ్ళు చెప్పడానికి నరం నేను నాలుక ఎన్నో మాటలు అంటే కానీ వాళ్ళు కూడా అలాంటి మాటలు అన్నారు, కానీ ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం ఇస్తే వారు మా షాప్ ని పాడు చేస్తారు, ఖరాబ్ చేస్తారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా మా షాప్ కు వస్తారు రారు అని అలాంటి డౌట్ఫుల్ మైండ్ తోటి ప్రజలున్నారు.
1: మీరు ఇట్లా మీరందరు గురు భాయలు చాలా మంది ఉన్నారు, మీరు వాళ్ళతో ఉండి చక్కగా వాళ్ళతో ఈక్వల్ గా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం సహకారం పొందారు?
0: వాళ్ళతో సహకారం పొందాలంటే కేవలం స్నేహం. స్నేహితులు మనము కొన్ని విషయాలు బయటకు పంచుకుంటాం, కొన్ని విషయాలు బయటకు పంచుకోలేం. వారి మధ్యలో ఒక ట్రాన్స్జెండర్ కి ఎలాంటి ఆశలు ఉంటాయి, ఎలాంటి వాంఛలు ఉంటాయి, ఏ విధంగా వాటిని తీర్చుకోవడం, ఏ విధంగా వాటిని జయించడం అనే ఆలోచన త్రూగా మేము మాట్లాడుకునే వాళ్ళము. కానీ ఆ సమయం కూడా చాలా బాధాకరమైన జీవితం అది. ఒక ఇంటికి మనము వెళ్ళామంటే ఆ ఇంట్లోనే ఉండవలసింది. ఇక బయటికి వెళ్ళి నార్మల్ పర్సన్ ఉద్యోగంకి రాగానే బయటికి షాపింగ్ కని, మూవీ కని, హాల్ కని, వాకింగ్ ప్లేస్ కి అక్కడికే వెళ్తాం. కానీ మేము మాత్రం బెగ్గింగ్ అయిపోయాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంట్లో కూర్చొని ఇక మా బాధలు సాధనాలు చెప్పుకోవడం జరిగిపోతుంది.
1: సో మీరు బెగ్గింగ్ అది చేస్తూ ఉండేవారు బాగా. మార్పు వచ్చిన తర్వాత, లేదు మనం కూడా ఒక జీవితం జీవించడానికి అవకాశం ఉంది అని తెలిసిన తర్వాత ఇప్పుడు తల ఎత్తుకుని జీవిస్తున్నారు మీరు, ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన మంచి మార్పు ఏంటి?
0: మీరు ఈ క్వశ్చన్ అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తులను సొసైటీలో పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ కాలం నుండి కానీ ఎవరైనా అడిగినట్లయితే ఎవరు కూడా లేరు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళలు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కుక్కడపల్లి వారి నుండి డిఎం లక్ష్మి గారు, నెక్స్ట్ దివ్య దేవరాజన్ గారు కలిసి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో వారు కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులని కలిసి వారందరికీ జూ బ్యాగ్స్ సంబంధించి స్టిచ్చింగ్ ని ఒక 60 డేస్ వారు ట్రైనింగ్ ఇవ్వడము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ వారు మర్చిపోకుండా మళ్ళీ పాత దారికి వెళ్లకుండా వారి కోసం ఒక 1 ఇయర్ వరకు వేజెస్ ఇస్తే, నెల నెలకు వాళ్ళకి జీతం ఇచ్చి, ట్రావెల్స్ ఇచ్చి, భోజనం పెట్టి, ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆ యొక్క స్థలంలో కుక్కడపల్లి ప్రాంతంలో మమ్మల్ని రన్అప్ చేసి ట్రైనింగ్ చేసి అనేక ప్లేస్లలో ఒక బ్రాండ్ గా మమ్మల్ని నిలబెట్టారు. ఆ బ్రాండ్ ముఖ్యంగా ప్రేమ్ వీల్ ఇంకొక బ్రాండ్ అనమాట. ప్రేమ్ వీల్ అంటేనే అసలు తెలియని వాళ్ళు లేరు కమ్యూనిటీలో. ప్రేమ్ వీల్ ఎవరు అమ్మ అంటే జూ బ్యాగ్ మేకర్. ఒకప్పుడు ప్రేమ్ వీల్ ఎవరంటే సెక్స్ వర్కర్.

0: ప్రేమ్లీల అంటేవాడు బెగ్గర్. కానీ ఈ రోజు ప్రేమ్లీల అలాంటిది కాదు. ప్రేమ్లీల అంటే జూ బ్యాగ్ మేకర్ అనే ఒక ధోరణి, అనే ఒక శబ్దం ప్రతి ఒక్క కమ్యూనిటీ వ్యక్తిలో కానీ, కమ్యూనిటీ గ్రూప్ లో కానీ, కొన్ని సంస్థలో కానీ నా పేరు మారిపోతుంది. గల కారణం ఏంటంటే నేను ముందుకొచ్చాను, నేను మంచి స్థాయిలో నిలబడాలి, మంచి స్థాయికి రావాలనే ఆలోచనతో నేను ముందుకొచ్చాను. కాబట్టి ఆ రోజు తీసుకున్న స్టెప్ నా లైఫ్ లో మార్పు చెంది 2021 లో వాళ్ళు స్టార్ట్ చేశారు. 22 మమ్మల్ని వాళ్ళు రన్అప్ చేసుకుని 2023 జనవరి వరకు మమ్మల్ని అన్ని విధాలుగా జాయిన్ చేసి అన్ని విధాలుగా సహాయం చేసి సెకండ్ బ్యాచ్ ని వాళ్ళు ఫాలో చేశారు. ఆ జనవరిలో నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో వెంటనే నేను ఆ మళ్ళీ ఇంకా వేరే ప్లేస్ పోకుండా అదే వాటిని డెవలప్ చేసుకోవడానికి కొంతమందిని మా కమ్యూనిటీలో సపోర్ట్ తోటి జూబ్ మిషన్ తెప్పించుకున్నది. అప్పుడు జూబ్ మిషన్ తెప్పించుకోవాలంత డబ్బులు కూడా నా దగ్గర లేకుండే, ఒక మిషన్ కి వచ్చేసి 25,000 అలా ఉంటే అంత డబ్బులు నా దగ్గర.
1: ఆర్థిక సహాయం లభించింది వారి దగ్గర నుంచి
0: అంటే నెలకు వాళ్ళు 15,000 జీతం ఇచ్చారు అంతే. అదే వాటి వల్ల మాకు రూమ్ కిరాయికి వెళ్ళడము, మళ్ళీ మా రేషన్ కు మాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాటికి వీటికి సరిపోయారు. కానీ ఎంత వైపు దాచిపెట్టుకోవాలనే అంత డబ్బు మాత్రం మేము సేవ్ చేసుకోలేకపోయాము. అది మాకు కనిపించేది కూడా కాదనమాట అంత డబ్బులో. తర్వాత మేము బయటకు వచ్చాక నేను మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తే కమ్యూనిటీ వాళ్ళు ఒక జూట్ మిషన్ ఇప్పించడం జరిగింది. ఆ మిషన్ తోటి నా ఓన్ కొన్ని బ్యాగ్స్ కొట్టి కొన్ని సాఫ్ట్వేర్ మైక్రో సాఫ్ట్వేర్ కంపెనీలలో, స్కూల్స్ లలో, కాలేజ్లలో, కొన్ని అంగడి ప్లేసెస్ లలో నేను కుట్టిన బ్యాగ్స్ అన్ని సేల్స్ చేయడము అట్లా అట్లా అంచెలంచెలంచెలుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రీసెంట్ గా తెలంగాణలో ట్రాన్స్ మహిళల ఉత్సవంలో నాకు అవార్డు కూడా రావడం జరిగింది.
1: చాలా సంతోషకరమైన విషయం అండి. ఆనందం మీ ముఖంలో కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. ఎన్నో రకాల అంటే ఒక భిక్ష వెతుకునే పరిస్థితి నుంచి, రకరకాల వృత్తుల నుంచి వచ్చి స్వావలంబన సాధించారు. చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక విషయాన్ని జయించడం మామూలు విషయం కాదు, అందులో మీకు వచ్చిన సమస్యని జయించడం మామూలు విషయం కాదు. తల్లిదండ్రుల నుంచి ప్రతి వాళ్ళు పక్కకి దూరం పెట్టి వీళ్ళెవరు అని అర్థం కానట్టుగా మనం పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం. మీకు ఎంతో మంచి మంచి వ్యక్తుల సహకారం కూడా లభించింది. అయితే కేవలం జూట్ బ్యాగ్ మేకింగ్ కూడా కాకుండా మీరు రకరకాలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు.
0: నేను ఈ జూట్ బ్యాగ్స్ ఒకటే ఇప్పుడు సొసైటీలు అంటారు, 10 రాళ్ళుంటే ఏ నాటికైనా అభివృద్ధిలో కానీ పడిపోయినా కానీ నిలబడే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఆ మాట ప్రకారం నేను ఒకటే విద్య నేర్చుకోకుండా ఇంకా పలు విధాలైన సొసైటీలో లాభాలు పొందేటి నేను నేర్చుకున్నాను. రేడియో లాంటిది, యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కానీ, ఆడియో లాంటిది, కల్ట్ హబ్ నుండి నేను ఫ్రీగా, మరి డబ్బులు పెట్టి కాదు, నా పరిస్థితి బాగలేక నేను ఫ్రీగా వారు నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దెన్ జబర్దస్తి యాక్టర్స్ నాకు దాని సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నేను టై అండ్ డై కూడా నేర్చుకున్నాను. ఈ టై అండ్ డైలో మనకు చాలా తక్కువ కాస్ట్ తోటి మంచి కళ్ళకు ఇంపుగా ఆనందదాయకం కలిగించే విధంగా ఆ యొక్క డ్రెస్ మెటీరియల్ తయారు చేసే విధానాన్ని నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న వాటిని వదిలేదు, వాటిని కూడా రన్ చేస్తున్నాను. చిన్న చిన్న కర్చీఫ్లకు కలర్స్ వేయడం కానీ, లేకుంటే చున్నీలకు, శారీలకు. ఫస్ట్ ఏ రోజైతే నేను ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తా.
1: మిమ్మల్ని అభినందించడం కరెక్టే కూడా, చూస్తుంటే అనిపిస్తుంది. ప్రేమ్ లీలా అనే పేరు ఎవరు పెట్టారు మీకు?
0: యాక్చువల్ నా పేరు, ఆ పేరుండి ఫస్ట్ పేరు. నేను అందరితో ప్రేమగా ఉండేదాన్ని. ఆ ప్రేమతో ఉంటే మా కమిటీ లో ఉన్న అబ్బాయి ఏమన్నాడు, నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు కదా, నీకు ఆ పేరు ఫస్ట్ ఉన్న పేరు బాగాలేదు, నీ పేరు ప్రేమగా మార్చుకున్నారు. సరే అని ప్రేమగా మార్చుకున్నా. ప్రేమగా మార్చుకున్నాక తర్వాత కొన్ని రోజులకు మూవీ వచ్చింది, ఏది షారుఖ్ ఖాన్ ఆయన హీరోది ప్రేమ రతన్ ధనపాయ అనే పాట. ఆ పాటలో ప్రేమ్ లీల అనే మూవీ నేమే ఉంది. ఆ ప్రేమ్ లీల మూవీ నేమ్ నేను పెట్టేసుకున్నాను.
1: చాలా బాగుంది. అయితే మీరు ఈ హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్నారు, టై అండ్ డై చేస్తున్నారు, జూబర్ మేకింగ్ చేస్తున్నారు, ఇంకా కమ్యూనిటీ వర్క్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ మీకు పుడమి వారి సహకారం కూడా లభించింది అన్నారు. ఏంటి పుడమి? తర్వాత ఇంకోటి కల్ట్ హబ్ అన్నారు, దాని గురించి చెప్పండి.
0: ఈ కల్ట్ హబ్ వాళ్ళు వసుద మేడం దినో రన్ చేసేది. వీళ్ళందరూ వచ్చేసి మన హ్యాండిక్యాప్స్. వీళ్ళు హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఇప్పుడు

0: గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ వ్యక్తులని, నెక్స్ట్ వికలాంగులందరినీ ఒక వింగ్ గా చేసి అన్ని సదుపాయాలు వాళ్లకు వీళ్లకు కలిసే విధంగా ఒక వింగ్ ని తయారు చేసి ఏ జరిగినా ఇటు వికలాంగ్తో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా అన్ని విధాలుగా ఇటు పింఛన్స్ విషయంలో కానీ, నెక్స్ట్ హక్కుల విషయంలో కానీ న్యాయం జరగాలని ఆ యొక్క సపరేట్ ఒక కోర్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన తెలంగాణలో పింఛన్స్ ట్రాన్స్జెండర్ స్కీమ్ కి ఇవ్వట్లేదు. అది ముందు ముందు రావచ్చు, ఎందుకంటే దాని విషయమే చాలా మంది మా కమ్యూనిటీ వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత ఈ పొడమే వచ్చేసి పద్మ మేడం గారు తనకు ఇటు పొడమికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట. ఈ యొక్క పొడిమిలో ఏదైనా మనము రసాయనకు సంబంధించి కానీ వాడకుండా మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యంగా ఉంటామనే విధానంగా మాకు ప్రతి యొక్క విషయాన్ని వాళ్ళు తెలపడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క ఫుడ్ తింటూ ఇదే ఫుడ్ ని 10 మందికి ఇవ్వాలి అనే ఆలోచనతో తను మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో చాలా చాలా మంచి రుచికరమైన వంటకాలు మేము నేర్చుకున్నాం. స్వీట్స్ కూడా ఫస్ట్ రోజు కేక్, ఏ విధంగా గోధుమ పిండి తోటి కేక్ తయారు చేయడం మేము వండర్ గా ఫీల్ అయిపోయింది ఫస్ట్ టైం. గోధుమలతోటి చాలా చాలా వెరైటీ ఫుడ్స్ మాకు ఆమె నేర్పించారంటే ఆ ఫుడ్ బయట దొరకదు మనకు,
1: బయట గుడ్డు మైదా అవన్నీ వేస్తాయి
0: కానీ అక్కడ అసలు గుడ్డు కూడా వేయలేదు. గుడ్డు లేకుండా చేసి మాకు ఆ రోజు చాలా బాగా కేక్ మాకు టేస్ట్ గా, షుగర్ ఉన్న పేషెంట్ కూడా ఆ కేక్ తినే విధంగా మాకు ఆ విధంగా ప్రేరణ.
1: మీకు వంట మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది, మీరు వంట చేస్తున్నారు కదా ఇప్పుడు?
0: అవును.
1: అంటే గ్రూప్స్ గా వెళ్ళి చేస్తారు?
0: గ్రూప్స్ గా ఇప్పుడు మమ్మల్ని ఎక్కువ వరకు నేను సింగిల్ గా పిలుస్తారు.
1: ఓకే.
0: మా కమ్యూనిటీ లో గానీ నాకు ఏమైనా పార్టీస్ ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళి వంటలు చేసి,
1: అంటే ఆ టీమ్ తో కలిసి మీరు కూడా వంటలు చేస్తారు?
0: అంటే ఆ టీమ్ తోటి ఇప్పుడు మామూలుగా పుడమే వాళ్ళతో ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో ఎప్పుడైనా మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్తాం, వ్యక్తిగతంగా వెళ్తాం పిలిచినప్పుడు. కానీ మా ఇంటి దగ్గర ఏమైనా దావతులు సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి వెళ్లి వంటలు చేయడం కూడా జరుగుతుంది.
1: మీరు ఎన్నో వృత్తి విద్యలు, నిజానికి ఇవన్నీ మంచి మంచి వృత్తి విద్యలు, మీరు ఒకటే కాకుండా 4-5 నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుందామని చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. ఇక ముందు ముందు బోళని మీరు నేర్చుకుంటారు ఎలాగో అది షూర్, కానీ మీ అంత ధైర్యం చాలా మందికి లేకపోవచ్చు. ఇవి తెలిసిన తర్వాత నేను కరెక్టా రాంగా అనే ప్రశ్న నుంచి నేను కూడా ఒక మనిషినే అనే ఆలోచనకు వచ్చి అక్కడి నుంచి ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర సహకారం పొందాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే నేను చేయనిస్తారా పనిస్తారా అన్న ఆలోచనకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: మంచి క్వశ్చన్ వేశారు మేడం గారు. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ చాలా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కౌన్సిలింగ్ లేకుండా ఎంతో మంది ట్రాన్స్ వ్యక్తులు తమ ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి నా ప్రియమైన సహోదరి సహోదరులకందరికీ నా యొక్క మనవి ఏంటంటే, ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు, మాట పోతే వస్తుండొచ్చు, కానీ ఆ ప్రాణం విలువ మనం కాపాడుకోవాలంటే మొదటిగా మనం ఒక మంచి స్నేహితుని సంపాదించుకుందాం. అది మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, సొసైటీలో ఉన్న ఒక ట్రాన్స్ వ్యక్తి కావచ్చు. వారితోటి నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ధారాళంగా నీ హృదయంతో నువ్వు తనతో చెప్పు, ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ ఆ కష్టాలలో బాధలలో నువ్వు ఎప్పటికీ వెళ్ళవు.
1: చాలా చాలా ధన్యవాదాలు మాటలు చెప్పారు. ఇట్లా ఎవరికైనా సహాయం కావాలి అనుకునే వారికి హెల్ప్ చేసే గ్రూప్స్ గురించి విశేషాలు మీకు ఏమైనా తెలుస్తే చెప్పండి.
0: అయ్యా తప్పకుండా. ఇప్పుడు మన తెలంగాణలో అంత ముందుకు కొన్ని ఇలాంటి కమ్యూనిటీకి హెల్త్ సంబంధించిన సొసైటీలు కానీ ఆఫీసులు కానీ ఉండేది, కానీ ప్రస్తుతానికి ఈ మార్పు చేర్పులు ప్రజలలో ఎన్నో సోషల్ మీడియా ద్వారా కనబడుతున్న వీడియోల ద్వారా అంత ప్రబలం జరిగిపోతుంది. ఎల్జీబీటీ ఐక్యూ సముదాయంలో ఉన్న వ్యక్తులు వచ్చి అందరు వచ్చి తెలిసిపోతుంది, కానీ వాళ్ళకు ఈ విషయాలు మాకు బయట తెలిసిపోతున్నా, మేము బయటపడుతున్నామని బాధపడుతున్న వ్యక్తుల కొరకు ఒక మంచి ప్లేస్ అనేది ఉంది, క్యూటీ సెంటర్ ఉంది.

0: ముబెరే ఫౌండేషన్ ఉంది, దర్పణ్ ఫౌండేషన్ ఉంది, సురక్ష ఫౌండేషన్ ఉంది, అలయన్స్ ఇండియా ఉంది, మన తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలోని ఇవన్నీ ఎల్జీబీటీ ఐక్యూ సముదాయంలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు హెల్త్ సంబంధించి ప్రొటెక్షన్ మరియు హక్కుల విషయమై, వారికి ప్రభుత్వాల నుండి వచ్చే సహకారాల విషయమై మరి ఈ యొక్క సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అందరూ యూజ్ చేసుకోవాలి.
1: ప్రేమిల గారు, ఇవాళ మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఇండివిజువల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా, అంటే అఫ్కోర్స్ మీ స్నేహితులు మీ కమ్యూనిటీ వాళ్ళ సపోర్ట్ ఉన్నా కూడా మీరు ఒక చోట మీ స్వశక్తి మీద దాదాపుగా నిలబడ్డారు. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, బ్యాగ్ మేకింగ్ గురించి, టై అండ్ డై, హ్యాండీక్రాఫ్ట్స్, కుకింగ్, ఇంకా చాలా నేర్చుకోబోతున్నారు కూడా. అయితే మీరు సమాజం మీకు కొంతవరకు మీ స్నేహపూర్వకమైన సమాజం కావచ్చు, మీకు దొరికిన హెల్ప్ వల్ల కావచ్చు, మీరు ఎంతో కొంత పొందారు, అది మీరు తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. మీ గౌరవాన్ని, డిగ్నిటీని నిలబెట్టుకుంటూ మీరు ఇతరులకు చేసే సేవ కానీ సర్వీస్ కానీ ట్రైనింగ్ కానీ సలహా కానీ ఏం చేస్తున్నారో చెప్పండి.
0: ప్రస్తుతానికి నేను సొంతంగానే ఒక చిన్న కుటీర పరిసరం లాగా ప్రేమ్లీల జ్యూ బ్యాగ్ మేక సంబంధించి ప్రేమ్లీల క్రియేషన్స్ ని నేను ఉద్యమం నుండి రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ ఉద్యమం కింద వాళ్ళు నన్ను రిజిస్ట్రేషన్ చేయించి అనేకమైన స్థలాలలో నన్ను స్టాల్ పెట్టడం కూడా తీసుకెళ్తున్నారు. దాంతో పాటు స్వయం ప్రజల లీలా ఫౌండేషన్ అనే ఒక సంస్థను నిలపాలనుకుంటున్నాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నన్ను కలవచ్చు, దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీని ద్వారా కమ్యూనిటీ వ్యక్తులకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది, ఇటు ఆర్థిక పరంగాను, రెండోది సోషల్లో ఒక మంచి పేరును తెచ్చే విధంగాను ఈ యొక్క లీలా ఫౌండేషన్ క్రియేషన్ ఉంటుంది.
1: మీరు రకరకాల ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు జూట్ బ్యాగ్ మేకింగ్ ఏమో నేర్చుకున్నారు, ఎవరికైనా నేర్పుతున్నారా?
0: ప్రస్తుతానికి జూట్ బ్యాగ్ ట్రైనింగ్ లో నేను ఇద్దరికి నేర్పుతున్నాను. ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ బ్యాగ్స్ కుట్టడము, ఆ కుట్టిన బ్యాగ్స్ ని సేల్స్ వాళ్ళ ముందే సేల్స్ చేపిస్తున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు, ఎంత డబ్బు వస్తుందా దీనివల్ల అనే. డబ్బు కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకు ఏం చెప్పానంటే డిగ్నిటీ మనకు కావాల్సింది. సొసైటీలో ఒక మంచి పేరు మనం సంపాదించుకున్నామంటే అది ఎప్పటికి ఉండిపోతానే ఆ యొక్క ఆలోచన వారికి వేసినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా మరి ఆ బ్యాగ్స్ కుట్టడం జరుగుతుంది, వాటిని స్టాల్ లాగా సేల్స్ పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్ లో కొద్దిగా ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఫేస్బుక్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఈ యొక్క స్టాల్ విషయంలో మేము కొద్దిగా వెనుకంజన ఉన్నాము. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాటి విషయమే మేము ముందుకు దూసుకువెళ్తాము.
1: మీకు తప్పకుండా సహకారం లభిస్తుంది, ఎందుకంటే మీ వ్యక్తిత్వం బేసిక్ గా అలా ఉంది. మీరు ఏదైనా ముందుకు వెళ్లి నేర్చుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పది మందికి మీరుంటే నేర్పడం చేస్తున్నారు కాబట్టి మీకున్న ఈ గౌరవం, డిగ్నిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీరు పది మందికి పంచాలని, ముందు ముందు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఎంతో మందికి నేర్పాలని, మీ కమ్యూనిటీ తరఫునే కాకుండా సహజంగా కూడా ఒక సొసైటీగా కూడా మీరు ఎదుగుతూ పక్క వాళ్ళని ఎదిగించే ప్రయత్నం చేయాలని అలాగే ఉంటుందని కోరుకుంటూ, మీరు స్టూడియోకి వచ్చి మాతో ఎన్నో విషయాలు ముచ్చటించినందుకు, మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ధైర్యం కలిగి మాటలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు మీకు కూడా. నా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ముఖ్యంగా ప్రేమ్లీల ఎప్పటికీ మీ ఇలాంటి సపోర్ట్ చేసే వ్యక్తులందరికీ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. నా విషయమై ఇంతమంది ప్రజలకు ఆకాశవాణి ద్వారా తెలియపరుస్తున్నందుకు నేను చాలా చాలా నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.
1: థ్యాంక్స్ అండి. నమస్తే.
0: నమస్కారం.
1: మీరింటి వరకు ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీల గారితో పరిచయం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో

కవిరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లె మండలం ప్రశాంతినగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, జిక్కుల హర్షిత, జోషిక, నరేష్, అకుల్, అర్జున్, బిజవాడ నాగరాజు, శృతి, జాహ్నవి, వేద, బదావతు లింగ

కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరికపై వర్షం చిత్రం నుండి చిత్ర పాడిన పాటకు సాహిత్యం అందించారు సిరివెన్నెల. సంగీతం సమకూర్చారు దేవి శ్రీప్రసాద్. వర్షం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
8: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గుండెకి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య వీరందరి కోరికపై ప్రేమసాగరం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై యమండోయ్ శ్రీవారు చిత్రం నుండి కార్తీక్ చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహిమునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోరికపై స్ట్రేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

0: ఇంతవరకు మీరు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: డాక్టర్ సామశివరావు కంద్రాతి, సహకారు డి పరమేశ్వరాచార్య.
2: అబ్బాబాబాబా, బారెడు పొద్దుకెళ్ళి ఇప్పటిదాకా లేవకుండా పడుకుంటే ఎట్లా? వీధిలో అందరూ చక్కగా ఇల్లు వచ్చి వాకిలు వచ్చి ముగ్గులు పెట్టుకుని ముద్దుగా ఉంచుకుంటుంటే నా కోరలు మాత్రం దర్జాగా 8 లేచి ఆవరపాటు. ఏదైనా అదృష్టం ఉండాలి.
3: ఇదిగో సుభద్ర, ఈ తింగర్ కూతలే వద్దనేది. కాలం మారుతూ వస్తుంది, మనం కూడా సర్దుకుపోవాలి.
2: లేచారా? ఇంకా భజనకారం రాలేదే అనుకుంటున్నాను. వచ్చారుగా, ఇంకా మవ్వించండి కోడలి కొత్త రాగం.
3: శ్రీమతి, ప్రతిదీ అడ్డంలో పెట్టి చూడొద్దే, మనం రాసి రంపానికి పెడుతున్నాం అనుకుంటారు.

0: అబ్బా, ఏదో పెద్దది, ఇంట్లో అన్ని సక్రమంగా క్రమశిక్షణగా ఉండాలని తపన అనేది. అంతేగాని అమ్మకు నువ్వంటే పిచ్చి ప్రేమలు అవి.
1: అదే అనుకుంటున్నారు ఊర్లో అందరూ. లేచింది మొదలు లైఫ్ స్టార్ట్ అన్నట్టు పొద్దున్నే ఎందుకు అనే ఆలోచన కూడా ఉండదు మీ అమ్మకి. ఒకటే బస.
0: కళ్యాణి, ఆయనకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప.
1: అందుకే తప్పడం లేదు ఈ తిప్పలు. ఇవాళ సండే, పాపకి స్కూల్ లేదు. అయ్యో కాసేపు అలా రెస్ట్ తీసుకుంటుంది, పోనీలే ఊరుకోవచ్చు కదా. లేవగానే ఈ చాట మాకు అవసరమా చెప్పండి.
0: కళ్యాణి, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకు. ఆమె చెప్పేవన్నీ మన మంచికే కదా.
1: మన మంచికే అయి ఉండొచ్చు, ఒకసారి రెండు సార్లు, ప్రతిసారి నండి. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా. అంతేలే, ఎంతైనా మీ అమ్మగారు కదా, అలాగే అంటారు.
0: బా కళ్యాణి,
1: నా బాధ మీకు ఎప్పుడు పట్టింది కనుక.
2: అమ్మా కళ్యాణి.
1: చెప్పండి మా అయ్యగారు.
2: కొంచెం కాఫీ పెట్టమ్మా.
1: అలాగే మా అయ్యగారు, ఇప్పుడే తీసుకొస్తాను.
3: చిన్నది లేచిందా, అది కూడా అలాగే పడుకుందా.
0: అమ్మా, ఇవాళ ఆదివారం, అందరికీ సెలవు ఉంటుంది కానీ మీకు మాత్రం ఉండదు.
3: అంటే ఏంట్రా, ఆదివారం భోజనం చేయమా, టీలు టిఫిన్లు తినమా? కావాలంటే ఒక 6-7 వరకు పడుకోవచ్చు, పర్వాలేదు. కానీ మరీ 8 గంటల వరకు పడుకోవడం మీ అలవాట్లు. పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా పాడు చేయకండి.
0: అబ్బా అమ్మా, ఇంక ఆపే.
1: ఇదిగోండి మా అయ్యగారు కాఫీ.
2: ఆహా, మీ చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలమ్మా.
3: అదే చెప్తే మాకు ఇవ్వచ్చు కదా.
1: ఇదిగో తెచ్చానప్పయ్య అందరికి.
2: ఇస్తుంది ఇస్తుంది, ఇటొక మాట అటొక మాట అని గురుగుతూ ఉంటావు, అయినా ఇస్తూనే ఉంటుంది.
3: ఆపుతారా మేనా సార్?
1: కానీ
3: నేను అన్న చెడు చూపుతున్నానా? అది నాకు కూతురు లాంటిదేగా. బాగుండాలని మా తాపత్రయం, అంతేగాని నాకేమైనా శత్రువు ఆ పిల్ల. ఏమా కళ్యాణి, నా మాటలు నీకు ఆయన ఇబ్బందిగా ఉన్నాయా? ఏం లేదునండి అత్తయ్య, ఆయన అన్ని పట్టించుకుంటే పనట్లా సాగేది.
2: చూసావటే నా కోడలు మంచితనం.
3: నేనేమన్నా కాదన్నానా? అయినా ఇరుగు పొరుగు నా కొడుకుని కోడలనంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎవరైనా ఒక్క పల్లెత్తు మాటన్నా నా మనసు చూపుకుమంటుందమ్మా. అందుకే కాస్త కోపంగా గొణిగినా నువ్వేం పట్టించుకోకు తల్లి. ముసలితనం వచ్చింది పోనీలే మా అత్తయ్య కదా అని ఊరుకోమ్మా. అంతేగాని మనసు మీదకి తీసుకోకమ్మా. ఏ
1: సరే అత్తయ్య, అమ్మ ఉన్నానని మళ్ళీ బయటకు మాత్రం ఏదో బతుమాడటం.
4: గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ అనమ్మ.
2: అరే రే, మా బంగారం లేచింది, గుడ్ మార్నింగ్ దాదా.
3: బంగారం ఏంటి, పొద్దుకేదాకా పడుకోవడం?
4: ఇవాళ సండే కదా నానమ్మ, రోజు పొద్దునే లేచి వెళ్తున్నాం స్కూల్కి.
3: చిచి, వెళ్ళ మొహం కడుక్కోపో.
4: మా మంచి నానమ్మ
3: బంగారు తల్లి, వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో.
4: ఇవాళ సండే నానమ్మ.
0: విన్నావా అమ్మా, అది కూడా సండే అని అంటుంది. నీకే హాలిడే లేదు, వర్కింగ్ డే లేదు.
3: సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే.
4: అమ్మా, నాకు ఇవాళ బిర్యానీ తినాలని.
1: చెప్పనా, నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే. వద్దు, కావాలంటే వచ్చి ఆరం చేసుకుందాం.
4: చూడు నానమ్మా.
3: అయ్యో, దానికి తినాలని ఉయ్యలు ఊరుతున్నట్టుండే. చేయొచ్చు కదా కళ్యాణి.
4: మా మంచి నానమ్మ.
3: బంగారు తల్లి అడగడం, నానమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడం.
0: అమ్మా, దాన్ని మరీ గారాభంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి, తన ఆరోగ్యం బాగులేదు అన్నారు.
3: ఏడ్చినట్టే ఉండి, ఏం కాదు, ఒక్కరోజు తింటే కొంపలేం మునిగిపోవు.
0: అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది.
3: అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారు అల్లరి? కళ్యాణి,
1: ఏంటతో
3: ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే.
2: గుడంగి, మీ నాన్నమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే.
3: ఒకసారి కిచెన్ లోకి వస్తారా?
0: వస్తున్నా వస్తున్నా.
1: రోజు రోజుకి వీడి పైకి ఎక్కువవుతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆవిడ గారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జమ్మా ఎంటున్నది.
0: కళ్యాణి, సరే సర్లే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మ అలా చెప్పింది, ఈ ఒక్కవారం చెయ్యి.
1: చెప్పండి ఇంకా, ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప మనమే అంతా అంటారు కదా. కానీ అసలు మన మాటంటే లెక్కలేదండి ఆవిడకి.
0: అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గురుగుతాము?
1: మీకు చిన్న విషయమేనండి, నేనే మీ ఇంట్లో ఒక చీడ పురుగుని. మీరు ఏమన్నా నేను మెదరకుండా పడి ఉండాలి. మీరు అందరూ ఒకటేనండి.
0: కళ్యాణి, ఇదంతా మీ కుటుంబం కూడా, అలా ఎందుకు ఆలోచిస్తాము?
1: ఏం కాదు, మీరంతా ఒకటే.

0: చెప్పండి.
1: ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒక్కటే, మీరంతా ఒక్కటే అని అనుకుంటూ చెప్తున్నా.
0: అంటాను అంటాను అంటాను. పెళ్లి 13 సంవత్సరాలు అయింది. ఏ చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి. నేను ఇంట్లో ఒక పర్మిషన్ మాత్రమే, అంతేనండి.
1: అంటే మేము నేను రాసి రంపాలు పెడుతున్నావా?
0: మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రంగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్ళన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఎలక పోస్తూ ఉంటుంది.
1: కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చి పిచ్చిగా వాడకు.
0: చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నన్నే అరుస్తోంది. మీ అమ్మ అది కనిపించడం లేదా మీకు?
1: కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు.
0: మాట్లాడతానండి మాట్లాడతాను. పెళ్ళైన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోత నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దున్నే లేచి పని కట్టుకుని చేస్తుంది. అరే, ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నది అని మీకు అర్థం కావట్లేదా?
1: కళ్యాణి, బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం. అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు.
0: చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తానేమో న్యాయం, నేను చేస్తానేమో అన్యాయం, అంతే కదా?
1: అలా అని నేను అనలేదే.
0: మరి ఇంకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏ కాకుని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరీ చేస్తుంది నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిన పెళ్ళ పడి ఉంటుంది, అదే కదా మీ తంతు.
1: చిచి, నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోదు, అసలు నువ్వు మనిషినే కాదు.
0: అంతే అంతే, మీరు చెప్పినవన్నీ చేసి నోటు దాకా తెచ్చిస్తుంటే మనిషిలో ఎలా కనపడతాను, జంతువులాగే కనపడతాను.
1: అంటే ఏంటి, నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడ్డలు కనపడుతున్నావా?
0: అలా నేను అన్నది 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు.
1: బానిసగా బ్రతకడం దేనికి? కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో.
0: పోతానండి పోతాను. నేను దిక్కులున్నాననుకుంటున్నారు ఏంటి? మరి ఎవరి ఏమిట్రా వాదనలు, ఇల్లు ఊరిపోతున్నాయి. రండి రండి, మీ వల్ల నా సంసారం మొత్తం నాశనం అవుతోంది. నా వల్ల కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటలను మా మొగుడు ఇవాళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు. మరి అలా ఎలా అంటావు? ఇది దాని కూడా ఎంత బాగా నటిస్తున్నారండి. ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి. ఆడపిల్లవాడు చేతి కల బుద్ధిందా అమ్మా? కళ్యాణి, నేను చేసిన తప్ప మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నీవేమీ నాకు శత్రువు కాదమ్మా. అదే అదే చూస్తూనే ఉన్నారండి, చేసేవాళ్ళు చేసుకున్నారుగా.
1: చూసావా చూసావా అమ్మ, దాని పేరు నువ్వెందుకమ్మా తాని తప్పులాడతావు?
0: అమ్మా, ఈ గొడవ అంతటికీ కారణం నేనే. చూడు, ఇవాళ బిర్యానీ వద్దు ఏమొద్దు కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను. మీరిద్దరు గొడవ ఆపండిరా అంటే నన్ను శత్రువు చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు. చివరికి చివరికి చిన్నపిల్ల దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు, అంతే కదా? అలా కాదమ్మా, మీరిద్దరు ఇలా గొడవ పడ్డం ఇంటికి మంచిది కాదమ్మా. మరే అసలు నువ్వు అలా బయటకు వెళ్ళు, వెళ్ళు.
1: వెళ్తా వెళ్తా, ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడకన్నా బయట ప్రపంచమే మేలు.
0: చూసారా, మీ వల్ల మా ఇద్దరికి ఇలా గొడవలు. చిచి, పాడుకుంటున్నారు అమ్మా. అమ్మా అమ్మా, అలా బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి, తలుపు తీయమ్మా, బయటకు రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేసి ఉండకూడదు, తప్పంతా నాదే. కళ్యాణి కళ్యాణి, బయటికి రామ్మా. అమ్మా కళ్యాణి, తలుపు తీయమ్మా, నా మాట. నేను నాతో మాట్లాడు, అమ్మా చేసిన మీరే చేసింది.

0: కాబట్టి వస్తుంది.
1: ఎలా వేయాలో నాకు తెలీదా? ఇవాళ కొత్తగా వేస్తున్నానా ఏంటి?
0: అబ్బా అమ్మ తల నొస్తుంది.
1: అయ్యో చెట్టు తల్లి, పోనీ నేనైనా అత్తయ్య ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా.
0: అమ్మా నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టి అలా అవుతున్నా.
1: ఏ గోరవై నేను వేస్తున్నాను కదా. కళ్యాణి పిల్ల ఏడుస్తుందమ్మా, ఇలా ఇబ్బంది పెట్టదు. అత్తయ్య నీకు దండం, నాకు కాస్త మర్యాదనే ఉండనివ్వండి ప్లీజ్.
2: కళ్యాణి మాటి మాటికి ఏమవుతుంది నీకు? అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థమవుతుందా లేదా నీకు?
1: జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి?
2: మరి పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోమను.
0: నాన్న నాన్న వేస్తా
1: చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు. ఇవాళ ఏం జరిగింది? అరే తలంటి పోసాను, జడ మొత్తం పచ్చి.

0: ఓచుకోలేవా?
1: కళ్యాణి, అది చిన్నపిల్ల, ఎందుకే కోపం? అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చుగా.
0: ప్రే, నువ్వు నార్మల్, ఇవే ఆడవాళ్ళ పనులు, నువ్వు వదిలే వెళ్ళు. ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి అంతే కదా. పోమా, పో, నీ నాన్నమ్మతో జడించుకో.
2: అమ్మా
0: అయ్యో చిట్టి తల్లి, నేను జడైనా రామ్మా, అమ్మ ఏదో హడావిడిలా చేసింది గాని నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. నేను జడేస్తానుగా, ఇలా రక్కూచో.
2: నానమ్మా, అమ్మకెందుకు అసలు కోపం?
0: కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా. అంతేగాని మీ అమ్మకి, నాన్నకి, నాన్నమ్మకి, తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు కాదు, ప్రాణం.
2: సారీ నాన్నమ్మా, కొంచెం గట్టిగా జడేస్తుంటే నొప్పం వచ్చింది, అందుకే ఏడ్చా. ఇంకోసారి ఎప్పుడు ఏడవను, అమ్మని కూడా ఇబ్బంది పెట్టను.
0: అమ్మయ్యా చూడు, నీ జడ ఎంత బాగుందో.
2: నిజంగా
0: చూడు, అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు.
2: అమ్మా చాలీ,
0: ఏం అక్కర్లేదు, నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగు, ఇందులో నీకు 10 రోజులకు సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలు. మీ నాన్నకు చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నాన్న విరుచుకుపడతాడు. అవునా చిట్టి తల్లి?
2: నానమ్మా మర్చిపోయా.
0: ఏమండి విన్నారా, చిట్టి తల్లి టూర్కి వెళ్తాందట.
3: బంగారం నిజమా?
2: అంతైతే
3: నువ్వు టూర్కి వెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా?
2: వచ్చేస్తా.
3: 10 రోజులే మా ప్రాణం అంతా నీ మీద కొట్టుకుంటుందమ్మా.
2: అయ్యో తాతయ్య, నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి సరేనా?
3: అలాగే చిట్టి తల్లి. అదిగో మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది.
2: బాయ్ తాతయ్య.
3: బాయ్.
2: బాయ్ నాన్నమ్మ.
0: బాయ్.
2: బాయ్ అమ్మా.
0: జాగ్రత్త. బాయ్. బాయ్.
2: బాయ్
0: అమ్మా.
3: బాయ్ అమ్మా.
0: చూడండి, మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి.
3: చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండి అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను.
0: నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. చూడండి, నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు?
3: పిచ్చిదానా, లోకం పోకడ మారింది, కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనం లెక్క ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు బాలకాలమే నడుస్తోంది. వాళ్ళు ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చాలోచనలు వద్దు.
0: నిజమేనండి, ఒక వయసు వచ్చాక అన్నిటినీ తగ్గించుకోవడమే అందరికీ మంచిది. అయ్యో, పొయ్యి మీద అన్నం మాడిపోతుందే. ఈ కూర ఏమో మాడి మెస అయిపోయింది, చూసుకోవద్దు. అబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా జూ, ఎక్కడ విన్నాను అక్కడే కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తుందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి, నేను చేసుకునే ఉన్నా అత్తయ్య, కొంచెం అక్కడ మాడిపోయింది, అయినా ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటమ్మా చూసుకోవద్దా అంటున్నా, చూ ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు? ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా. అత్తయ్య, ఈ కిచెన్ లో మీకేం పని? ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు? ఇప్పుడు నేనేమన్నానని? నా మాట అంత అత్తయ్య, నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టు ఉంటుంది మీకు. సరే మన ఇష్టం.
4: కళ్యాణి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ అయ్యిందా?
2: ఇదిగా వస్తున్నాయండి.
0: అండి, కూర కొంచెం మాడిపోయింది, బెడ్రూమ్ లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా. ఈ మాడి ముందు తీసుకెళ్తే తెల్లారనే ఇంకో కూర పెట్టాను.
4: ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా, రోజు ఆఫీస్ కి లేట్ గా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడ్ అంతా ట్రాఫిక్, నువ్వేమో ఇంట్లో 9 అయినా బాక్స్ రెడీ చేసి ఇవ్వవు
2: అన్నారా? ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు.
4: అబ్బా, నీ వల్లని కాదు, చూడు టైం 9 బాగవుతుంది, ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్లేసరికి చాలా ఇబ్బంది అవుతుంది.

0: పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లలు పంపించి మిమ్మల్ని మీ అమ్మ నాన్న చూసుకోవడం లేదా నేను? కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది పాలేదో అది పాలని ఒకటే నస.
1: అబ్బా, మళ్ళీ మొదలైందా కళ్యాణి? అరే, ఇల్లు బాగుండాలని అడిగింది నేను, అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు? అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా.
0: అంటే నాకు తెలీదా, నేను ఏదో చిన్నపిల్లన, ప్రతిదీ ఆవుకి నచ్చినట్టే జరగాలి, బండి జాగ్రత్త చేస్తున్నాను. అయ్యో పాపం, అందరేంటండి?
1: చూడు కళ్యాణి, చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని.
0: వెనకేసుకుందండి, ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత ఇచ్చినా కనబడదు, కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు.
1: కళ్యాణి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి గాని ఇలా మొండికేసి చావు బ్రతకని ఎందుకు మాట్లాడుతున్నావు?
0: చాలండి, మీ అమ్మ నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు, నాకంటూ ఇంట్లో ముద్దు ముచ్చటం ఎప్పుడూ ఉండదు. అత్త మామ సేవైనా, కనీసం మీ అమ్మ నాన్న ఇంకో కొడుకుని కనివన్నా నాకు తిప్పలు తప్పవండి. నేను మనిషిలా లేక యంత్రానా?
1: ఇప్పుడు ఏమంటావు?
0: అనేదేముంటుంది, మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మ నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి.
1: చూడు కళ్యాణి, ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది.
0: మరి మీరు మైసూర్ మహారాజా వంశం పరిగిపోతుంది రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరు

0: చాలా కోపంగా కూడా ఉందమ్మా. నువ్వు సర్దుకోవు, దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు.
1: చూడమ్మా, కావాలంటే ఇక నుంచి కుక్కిని పెళ్ళ పడి ఉంటాను. సరేనా, నువ్వే నాన్నకి షుగరు, నాకేమో మోకాల నొప్పులు, ఇద్దరం చివరి తీసుకొచ్చాం. వేరే అంటే ఇలా నాన్న.
2: ఒరే నాన్న, మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు. అంతేగాని వెళ్ళం ఉంటే.
0: అలాని కాదు నాన్న, ఒక్క నెల రోజుల పాటు.
1: నెల రోజుల పాట? బంగారు తల్లి భూమి నుంచి రాగానే మీ లేమని తెలిస్తే చాలా బంగ పెట్టుకుంటుంది. కనీసం మీ కోతుడి కోసమైనా మమ్మల్ని ఉన్నదీరా. కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న, చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నాను. అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పంచి ఈ వారం రోజుల వరకు చూడు, ఇద్దరు అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి, అత్తయ్య మావయ్య అంటూ నోరాలు పిలిచి అన్ని భావములు చూసుకుంది కదా ఆ కళ్యాణి. ఇప్పుడు పారాలేసి ఎందుకు వచ్చిందిరా దానికి?
2: నాన్న నిజమేరా, ఒక్క వారం మిమ్మల్ని చూసి ఇంకా మేము మారకపోతే పంపించే నాన్న.
0: నాన్న, అమ్మా ఎలా చెప్పాలి, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. అటు చూస్తే భార్య, ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదల లేరు. కానీ ఎంత నచ్చి చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను. హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి, నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా. అవును నేనే. ఒక నెల రోజుల కోసం మా అమ్మ నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా. అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి.
1: చెప్పావా అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న?
0: కాదమ్మా.
2: నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న.
1: అయ్యో పిచ్చి తండ్రి, మీరు వెళ్ళించుకున్నామని చూసుకుంటే వాళ్ళు బతికిలాడుతున్నారు ఏంటండి మీరు?
0: అమ్మా వాళ్ళకు
1: వద్దు బాబు, మేము బట్టలు సర్దుకుంటాం. బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టు బట్టలతోనే బయటకు వెళ్ళాలా? అది కూడా చెప్పు.
0: అమ్మా అమ్మా, నన్ను వేధించకండి, మీ కాలు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరు ఇద్దరు అక్కడ ఉండండి. దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను, మళ్ళీ మీ ఇద్దరిని నేను ఇంటికి తీసుకొస్తాను. అది తెలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న, నువ్వు కూడా అర్థం చేసుకోలేలా.
2: ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథంగా బయటికి పెడుతున్నాం. బాధపడుకున్నా, మీ అమ్మకు నేను నచ్చి చెప్తాను. సుభద్ర
1: తయారు,
2: ఒక్క నెల రోజులు అంటున్నాడు కదా.
0: అవునన్నా,
2: పర్వాలేదు. వాడు ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా, పది వెళ్దాం.
1: నిజమేనండి అమ్మా. కళ్యాణి ఏడుస్తాం తల్లి, ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి
2: కళ్యాణి, మీ బయటలు కనీసం బయటకు వచ్చి చూడమ్మా.
0: అమ్మా నాన్న, కొంచెం బొండి కట్టం, ఎవరి మాట వినదు, వదిలేండి తండ్రి. నన్ను
1: నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నాంరా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంతలు వచ్చాకే మనకి పిల్లలని నీ నాన్న, ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. గుడి గుడి అడుగులేస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇరుకులు పరుగులు ఇళ్ళంతా ఒకటే సందడిగా, నువ్వు పెరిగి పెద్దయ్యి ప్రయోజకుడివై రెండు అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలు అన్నారా.

0: క్షమించినాను అమ్మా, నేను ఒక్క నెల రోజులే నెల రోజులే ఇది ఆ ఒత్తిడి కాదు. దయచేసి బాధపడకండి అమ్మా, అమ్మా బాధపడకండి.
1: ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశాను రా. అందులో ఎన్నో అనుభవాలు, మరెన్నో త్యాగాలు, అందులో ఒకటి పర్వాలేదు నన్ను. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా,

0: సంతోషంగా
1: ఆహ్వానించి
0: అదే కాదు బయటపెట్టు, నీ కొడుకుకి కోడలకి ప్రశాంతత కావాలి, అనాథాశ్రమంకు
1: మన ఇల్లండి.
0: ఎడవకరా, ఏది జరిగినా మన ఇచ్చికే. రేనా కోడలి కూతుర్ని జాగ్రత్తగా చూసుకో.
2: సరే మాట వచ్చింది నాన్న.
1: బయట చాలా చల్లగా ఉంది నాన్న.
2: అమ్మ ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మ సాల్వా, కప్పుకో. ఆటో పద.
3: ఎక్కడికి సార్?
2: సౌరదయ వృద్ధాశ్రమానికి. అవునమ్మా, అంతకు మించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనిమ్మను.
0: పర్వాలేదు సుభద్ర, వస్తానంటే మేడం బాధపెట్టదు.
1: సరే సరే.
2: ఆటో ఎంత ఉంది?
3: 100 రూపాయలు సార్.
2: సరే నువ్వు వాడు, నన్ను మళ్ళీ తిరిగి దింపు నువ్వు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి. నువ్వు రా అమ్మా, నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు. నాన్న ఈ ఆశ్రమం మన ఇంటి నుండి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను.
1: సరేనా?
0: అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త.
2: సరే నాన్న.
1: యోగి
2: అమ్మా
1: ఎలా నాన్న? చూడన్న ఈ అమ్మను మర్చిపోయేదా?
2: అమ్మా అవి మాటలు ఎలా మర్చిపోతావు అమ్మా?
1: అదే జాగ్రత్త, చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా.
2: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకు, వెచ్చగా ఉంటుంది. సరేనా?
1: అలాగే నాన్న.
2: నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. నాన్న
1: తనకి వెళ్ళొస్తాను. జాగ్రత్త జాగ్రత్త.

0: రాండి, కీర్తిని వచ్చే పైన ఉంది. రాగానే మానమ్మ తాతయ్య ఏమని అడిగితే తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పండి. ఒక 2-3 నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది. ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా.
1: కన్నీ నన్ను ఇబ్బంది పెట్టుకో, అయినా నా మేమే అంత, పర్వాలేదు. చిన్న తల్లి వచ్చాక అన్ని నువ్వే చెప్పు.
0: నేనే శత్రువుని. పాడు జీవితం, పాడు జీవితం అని పెళ్ళై 13 సంవత్సరాలు పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి, ఇప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న, అమ్మా నాన్న అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు?
1: అదిగో నాన్న వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకోండి రాపు. మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి.
2: ఏంటమ్మా ఫుల్ సీరియస్ కమ్మా?
0: ఏలేదమ్మా, పద లోపలికి వెళ్దాం.
2: హాయ్ నాన్న.
1: హాయ్ తల్లి.
2: నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు ఎక్కడున్నారు? తాతయ్య, నానమ్మ ఎక్కడున్నారు? ఇంత వెతికిన కనిపించడం లేదండి. నాన్న, నానమ్మ తాతయ్య ఏరు కనిపించడం లేదు.
0: మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్ళారు. సరే, నువ్వు మనసుపై వచ్చావు కదా, ఒక వారం రోజుల్లో వస్తానట. ముందు నువ్వు ఫ్రెష్ అవు,

0: అమ్మ నన్నెంత విషయమా?
1: అర్థం లేదు.
0: మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్ళారని బెంగనా?
2: వచ్చి హోమ్‌వర్క్ స్టార్ట్ చేయి.
0: నాన్న బాధపడకు, నానమ్మ తాతయ్యకు నువ్వమ్మ నేనమ్మ చాలా ఇష్టం. మా అంటే ఒక 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళండి. సరేనా?
2: వస్తున్నావా లేదా?
0: అబ్బబ్బా అమ్మ వస్తున్నా. అయినా మేము పీర్కి వెళ్ళి స్కూల్ లేనప్పుడు మీకు హోంవర్క్ ఉందని మెసేజ్ ఎవరు ఇచ్చారమ్మా?
2: అంటే అది రివిజన్స్ అవసరం కదా. ముందు నీ దగ్గర ఒక కాపీ పుస్తకండి.
0: అలాగే అమ్మగారు, అలాగే. అమ్మా
2: ఏంటి?
0: నాన్న చూస్తుంటే జాలి వస్తుంది.
2: ఎందుకనే?
0: నాన్న తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నారు.

0: చూసుకోరు. అలా ఏం లేదు. ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు?
1: ఎంత వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా.
0: ఇదిగో ఇదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చేయి. టిక్క టిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. సరేనా?
1: సరే అమ్మా.
2: ఏమండి, మనల్ని ఆశ్రమంలో వదిలేసేది ఏమి? నువ్వు నెల్లేని ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించట్లేదా?
3: చూడాలనుంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్ లో పంపిస్తున్నాడు.
2: చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది, రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా?
3: సుభద్ర, ఊరికేం మనసు పాడు చేసుకోకు. ప్రస్తుత లోకం ఎలా ఉంది, చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. డిగ్రీ షెడ్యూల్ అని, పనులు ఒత్తిడి అని లోకంతో పాటు మనం ఏమైనా వేరా?
2: రోజు పొద్దున్న చిన్నపిల్లని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకుని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించి కాని పంపించేవాళ్ళం కాదు. ఎలా తింటుందో.
3: సుభద్ర, అంత నీ పిచ్చి ప్రేమ. ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే.
2: మీరంతైనా చెప్పండి, యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు గాని మనమంటే వాడికి ప్రాణం అండి.
3: ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలైంది. ఒక్క నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా? అదంతా నీ పిచ్చి గాని.
2: ఒకవేళ ఇద్దరు మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి.
3: అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పైట కలిగి అంటున్నావు నువ్వు?
2: ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చిండొచ్చు కదా.
3: అసలు ఈ గొడవలు అంతటికి మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు.
2: మీరేమన్నా అండి, కళ్యాణి పిచ్చిపిల్ల, అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది గాని అది ఒక కూతురికి అమ్మే కదండి, పోను పోను అన్ని సర్దుకుంటాయిలేండి.
3: సరే, నిన్ను ఇంతగా బాధ పెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు వచ్చిందో ఆలోచించాలి, అలాగే వెళ్దాం.
2: ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి, వాళ్ళకి ఒక చిన్న పాప. మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి, మనమే సర్దుకుపోదాం. రేపు మాపో రాకుండా ఉంటారా, వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి ముక్కి తీసుకెళ్తారు. చూస్తూ ఉండండి.
3: సరే సర్లే, కానున్నది కాకమానదని జరుగుతూ ఉంటే చూద్దాం.
1: అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటికి తీసుకెళ్తున్నారు.
0: అవును లేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, ఆయన అటు ఇటు తిరక్కు, సరేనా?
1: అలాగే అమ్మా. అమ్మా, నాన్నమ్మ తాతయ్య వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరను ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా.
0: ఏమక్కర్లేదు, వస్తారులే, ఎందుకు బాధపడ్డావు? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి?
1: అమ్మా చూడు, వాడు ఎంత గట్టిగా వేస్తున్నా, అవి నాన్నమ్మ అయితే నెమ్మదిగా ఓపికగా వేసేది.
0: అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తామని అమ్మ మీరు కొంచెం కూడా జాలేదు మీకు.
1: అమ్మా కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టి ఎన్ని చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో?
0: నేనే చూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు. అన్ని బుక్స్ సర్దుకున్నావా?
1: అమ్మా ఇవాళ బయటికి వెళ్ళేది, అక్కడ బుక్స్ ఎందుకు
0: ఉంటాయి? సరే సర్లే, ఇదిగో టిఫిన్, ఇందులో స్నాక్స్ పెట్టాలి, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇదో బ్యాన్ వచ్చి పద పదా.
1: బాయ్ అమ్మా.
0: బాయ్ బాయ్, జాగ్రత్త.
4: పిల్లలు అందరూ క్యూ పాటించండి, ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల

0: మర్యాదలతో పెరగాలని, ఇంకా సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్.
1: ఇక్కడ ఏముంటుంది టీచర్?
0: సమాజంలో అనాథలైన ముసలి వాళ్లను, పిల్లలు చూడని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు.
1: అంటే వృద్ధులకు పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మానాన్నుల మీద ప్రేముండదా?
0: ఎందుకుండదు? చూడలేక బిజీ షెడ్యూల్ అని ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని కృదులు వెళ్తారు.
1: అయ్యో పాపం.
0: పదండి పదండి, అక్కడ అందరూ సమావేశమయ్యారు, వాళ్ళతో కాసేపు మాట్లాడదాం.
1: అబ్బా, వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది.
0: అవును పిల్లలు, ఫ్యూచర్ లో మీరు కూడా మీ అమ్మ నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాళ ఈ కార్యక్రమం.
1: పాపం కదా, మా నాన్నమ్మ తాత కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఏమో. ఆవిడెవరో వెనకాల నుంచి చూస్తుంటే నిజంగా నాన్నమ్మలానే ఉంది. ఏమండి మీ పేరేంటి? నాన్నమ్మ ఇక్కడ ఉన్నావా? తాతయ్య కూడా ఇక్కడ.

0: కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అల్వా మీ తాతయ్య.
1: తాతయ్య
2: అయ్యో, బంగారం ఎందుకు నియోగిస్తున్నావు?
0: ఇవ్వండి, మనం ఇక్కడ కణాగంలో రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసం వచ్చామని చెప్పండి. చెట్టు తల్లి మనల్ని వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళారని అనుకుంటుంది. అలా చెప్పండి.
2: అవును, మేము వచ్చాం చెట్టు తల్లి.
1: అన్నీ అబద్ధాలు, మరి మీరేమి కేడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డా తెలుసు.
2: అదేం లేదు తల్లి.
0: బంగారం, నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తాం రా కన్నా?
1: ఎందుకంటే

0: ఏమో బంగారం. ఏడవకమ్మా, చూడు ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవక తల్లి, నా బంగారం కాదు.
1: నానమ్మ, నేను నాన్నతో మాట్లాడతాను. ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండాలని నచ్చట్లేదు.
0: తల్లి,

0: ఏంటిదండి ఏడుస్తూ ఏంటి? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడ నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది?
1: ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసమని మా స్కూల్ వాళ్ళు సహృదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్య నాన్న చూశాను.
0: చెప్తుంది
1: నాన్న, నాకు మీరు ఇద్దరు అబద్ధం చెప్పారు కదా.
0: అది కాదు తల్లి.
1: నాన్నమ్మ తాతయ్య అంటే మీకు నచ్చిందా నాన్న?
0: అలా కాదమ్మా.
1: ఎందుకు నాన్న? మనం బ్రతుకుండా కానీ మనం అనాథం చేయడం.

చెబుతల్లి నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి పోతాను, నిన్ను తాతయ్యని నానమ్మని వాళ్ళు తీసుకొద్దాం పద. నేను ఇప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను. సరే చాలా అల్లాడి బిడ్డగా వైపు కోడుకొని కంటికి రెక్కల పెంచు.

0: చేతుల్లో పెట్టుకోలేక నా అమ్మాయి నేనే ఆడాపడి చేశాను.
1: అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి.
2: ఆయన మీకేమవుతారమ్మా?
3: మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్?
2: చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటు గా బి పాజిటివ్ రక్తం కావాలి. రాత్రి ఎవరైనా వస్తే గాని తాను బ్రతకలేడు. లేదంటే చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
3: అమ్మా నీ ఫోన్ ఇవ్వు. ఎందుకప్ప ఇవ్వు, చెప్తాను. అక్కడ సుందరమూర్తి, సుభద్ర అని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య నానమ్మా. ఒకసారి వాళ్ళని పిలుస్తారా?
4: హలో, ఎవరు?
3: తాతయ్య, నేను బొమ్మరాన్ని. నాన్నకు యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తాకి రక్తం కూడా పోయిందట, చాలా బ్లడ్ పోయిందంట.
4: నిర్దయగా మామూలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు.
5: ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏమి పెట్టుకోకండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి. మన కన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసింటాడు. నా మాట వినండి.
4: సుభద్ర ఫోన్ చేసింది చిట్టు తల్లి కీర్తన.
5: అంటే వాడికి ఇంకా మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా?
4: కాదు సుభద్ర, వాడు ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్ కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఒక కిడ్నీ మొత్తం పాడైపోయింది. ఎవరైనా దాఖలు ఇస్తేనే తప్ప బ్రతకని డాక్టర్ అన్నాడు.
5: రామచంద్ర, ఎంత పని జరిగింది? మన వెంటనే వెళ్ళి చూసొద్దామండి. పదండి
4: సుభద్ర, ఒక్క నెల మాత్రమే మనల్ని దిక్కులేని ఏకాగ్రత చేసిన వాడిని చూడడానికి వెళదామంటావా?
5: ఏమిటండి మీరు? ఏమండి, ఎంతైనా వాడు మన పెన్న కొడుకండి.
4: కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయట పిలిచిన వాడు కొడుకు.
5: అంటే ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ఇంకా చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి.
4: నాకు మనసు ఒప్పటం లేదు.
5: సరే, వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అని అబ్బాయిని చూశారు మీరేనా?
2: అవునమ్మా, మీరు?
5: నాకు కాల్ వచ్చిందండి. నా బ్లడ్ కూడా బి పాజిటివ్, నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతున్నాము. ఒకసారి చూడండి డాక్టర్ గారు.
2: ఇంతకీ మీరేమవుతారు?
5: ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి. నేను తనకి అమ్మలాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్. ఆ అబ్బాయి బతికితే అంతే చాలు.
2: ఉండండి అమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది.
5: డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా?
2: ఏంటమ్మా?
5: నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలియకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసిన ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి గాని తన భార్యకు గాని మీరెవరికే గాని చెప్పకండి డాక్టర్.
2: ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.

0: యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది. ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు?
1: మీ దయవల్ల బాగున్నాను డాక్టర్.
0: నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు.

0: చేసిన సహాయం మళ్లీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట, కాని ఆమె ఎంత గొప్ప మనసు అంటే తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం, కాని తెల్లారేసరికి హాస్పిటల్లో కనిపించకుండా వెళ్లిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు.
1: అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు, కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వేనా చూడొద్దు, ఆమెవరో ఏమో.
0: ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్ మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకుని పూజించాలి. ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు.
1: ఒక్కసారి చూపించరా డాక్టర్.
0: ఇదిగోండి.
2: తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్నా?
1: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాలువా కప్పుకో, వచ్చిగా ఉంటుంది. సరేనా సాంబ, ఈ సాంబ

0: ఏమండి ఏడోకండి ప్లీజ్ అండి, ఏడోకండి.
1: నేను చూసావా కళ్యాణ్, చూసాను అప్పుడు కళ్యాణ్.
0: అవునండి,
1: పాట ఎవరో కాదు కళ్యాణ్, అమ్మనే ఎన్ని సార్లు చెప్పాను నా పాట విన్నావా? కరుక సంఘం కరుక లేకుండా భయం రక్షణ లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తెలుపు పెట్టి కాపాడు.

0: తప్పకుండా, మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర. ఇవాళ మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు.
1: ఏం కావాలి బాబు?
2: నన్ను క్షమించండి నాన్న. అమ్మ ఇక్కడ?
1: ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ.
2: నాన్న అలా అలకండి.
1: నిజం నాన్న, మీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోని దిక్కులేని మరణం పొందింది. అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పీనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిని పడిస్తే ఏం చేస్తాం బాబు?
3: నన్ను క్షమించింది మావయ్య, ఈ తప్పందరికీ కారణం నేనే. ఎంత పని చేశాను
1: ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా. నా భార్య

0: వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి ఇంటికి రండి
1: బాబు. ఎందుకు నన్ను ఇలా పెంచారు? అది నా ఇల్లు, మేం కట్టుకున్నావు. నువ్వెల్లో అని మమ్మల్ని బయటికి పంపినా.

నాకు పిల్లలంటే ప్రేమ, వాళ్ళ అభివృద్ధి అంటే ప్రేమ. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే ఆనందం. మీకు చిన్న ఇబ్బంది కలిగినా విలువలు మాడిపోతాం, అది మీకు అర్థం కాదు అమ్మా. కళ్యాణ అత్తామామ అంటే రాచి రంపాన పెట్టరమ్మా. మీకు పద్ధతులు తెలియాలని, పది మంది ముందు పరిచయం కావద్దని పెద్దవాళ్లుగా తాపత్రయపడతాం. ఒకటికి రెండు సార్లు కోపగించినా అయ్యో అన్నామే అని లోపల మదన

సీటుకి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలు చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాంటి దిక్కులేని చావు చేస్తున్నామమ్మా. నేను తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులను చేస్తే మీరు నిర్భయగా మడి రోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. రే నాన్న, ఇవాళ మేము ఉద్దరం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న.

నాకు శ్మశానం రాను, మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి. నేను రాను.

అమ్మప్రేమ నాటిక విన్నారు. రచన ఎం దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సామసింహరావు కండ్రద్ది, సహకారం డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుభలేఖ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రగీతలు వింటున్నారు కార్యక్రమం. తర్వాత పాట ఇద్దరు చిత్రం కోసం హరిహరన్ గానం చేసిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు నచ్చే చిత్రం కోసం శంకర్ మహాదేవన్ బృందం గానం చేసిన ఈ పాట

చిత్రగీతలు విన్నారు. చిత్రగీతల కార్యక్రమం తిరిగి 6:35 పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: responded to the UN General Assembly resolution on Equal Area World Map. Spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, said that India has voted in favor of the United Nations General Assembly resolution on equal area cartographic representation. Mr. Jaiswal further added that India's sovereign territory, including the union territories of Jammu and Kashmir and Ladakh, must be depicted in accordance with India's official map. The Ministry of Coal has rejected the media reports attributing reduced power generation at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The Ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji-Thing and Reng Qiang-Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాళ్ళకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి.
5: నేను ఇక్కడే ఉన్నా
6: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
5: బుర్రని చార్జ్ చేయి.
7: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
5: చూసావా?
6: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
7: ఇప్పుడు ఎలా మరి?
6: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
7: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
6: అంటే మోసాలకి చెప్పే బై బై.
7: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. గంగపుత్రుల సంక్షేమానికి మత్స్యకారుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నరేశ్వరరావు ప్రకటించారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమాపేశాలకు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. గంగపుత్రుల సంక్షేమానికి మత్స్యకారుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలోని మత్స్యకారులు గంగపుత్రుల సంప్రదాయాలు ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నరేశ్వరరావు ప్రకటించారు. సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఆహ్వానించి పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు మద్దతు ధరపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నరేశ్వరరావు మాట్లాడుతూ
1: దక్షిణ భారతదేశంలోనే ఉంది కొంతవరకు 4-5 సంవత్సరాలుగా మనం మొదలుపెట్టాం కాబట్టి ముందు ఇప్పుడు 3 లక్షల ఎకరాలు దాటింది. ఈ 2-3 ఏళ్లలో ఒక 6 లక్షల ఎకరాలు వేయాలనేది నా సంకల్పం. భారతదేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
0: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమాపేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమాపేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై, ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమాపేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు

ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని, అసెంబ్లీకి హాజరు కాకుండా చంద్రశేఖరరావు ఆ పదవిని అవమానిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జుపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గోదావరి నది ఒడ్డున భక్తుల వసతుల నిమిత్తం 20 కోట్లతో చేపట్టే పుష్కర ఘాట్ల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను, ఇతర రాష్టాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే అధికారులపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలో సెమీ కండక్టర్, ఫోటోనిక్స్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు హైదరాబాద్ లోని సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కోసం దశల వారి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తయారీ, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఇకో సిస్టమ్ అభివృద్ది చేయడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. ఈ మిషన్ను కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు. రాష్టంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో భాగస్వామి కావాల్సిందిగా వికే సారస్వత్ ను మంత్రి ఆహ్వానించారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యోగలక్ష్మి నరసింహస్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు చేపడతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రేపు తెల్లవారుజామున భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 58,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్లోని పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సొనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని, రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను ఆయన సందర్శించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు ఇందుకు సంబంధించి సామూహిక సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఈరోజు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కు జిల్లా వ్యాప్తంగా 1030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి విమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టి తో కలిసి పురుషుల డబుల్స్ లో విజేతగా నిలిచారు. చైనా షెన్జెన్ లో జరిగిన ఫైనల్లో 4వ సీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం
11-21, 21-13, 21-17 తో చైనాకు చెందిన హీ జెటింగ్ రన్స్

0: జీఎంయూపై విజయం సాధించింది. తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది సంస్థ టీజీరెడ్కు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 148లో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం. అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

సమాచారం వివరాలుంటారు. ఆకాశవాణి పూట మరియు రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు వినవచ్చు. 7:45 శ్రోతలోత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆపాత మధురు గీతల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు. శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో జీవాలలో వ్యాధుల నివారణ. 7:15 అభివృద్ధి కార్యక్రమంలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే మీకు తెలుసా కొన్ని వివరాలు. అనంతరం నేత్రదాన వారోత్సవాల సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ గారితో పరిచయం. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:00 సంవత్సర ప్రభాత. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 శ్రోతలోత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. రేపు ఉదయం 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏక చిత్రగానం. 10:00 తిరిగి 4:00 సాయంత్రం 6:35 చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షద్ ఖాన్ గారి సీతారవాదనం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం అవగాహన డాక్టర్ జి అనితారాణి గారితో పరిచయం మరియు కష్టంలోనే సుఖం జీవిత పరమార్థం ప్రసంగం. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 5:45 జానపద గేయాలు. సాయంత్రం 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం. ఆహార భద్రత కొన్ని వివరాలు. ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:15

ఢిల్లీ కేంద్రం నుండి 9:30 ఆపదముద్రగ గీతలు కార్యక్రమం ముద్రిమ, 10:00 పౌరాణిక నాటకంలో అల్లూరి సీతామర్ రామరాజు బుర్రకథ వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో చివరిగా రాజ్ చిత్రం నుండి ఈ పట్టా.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్త ఓడి కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఉంటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచ వ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకు

కొని తేలికపాటి నీళ్లలో 60 మిల్లీలీటర్లు, బరువైన నీళ్లలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనం ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడొచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టెలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో గాని మనసుల ద్వారా గాని నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడుగు చిగురును తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి
సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

0: కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ బోర్ల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం అది. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కళలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
2: భారత్ కీ గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తీ, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తీ. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కీ టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
1: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్దిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
2: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నే హుయే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
1: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్దం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
3: Thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
1: Madaka dravyala valla yuvata bhavishyattu debba tintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాది

ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్ లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు

0: ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకుముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన యీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్ కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత్ కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకే కనుక రెండు

మీరెంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా మాతృదేవో భవ చిత్రం నుండి పాట నిర్మించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జ్యోష్నిక, అర్జున్, రామ్మూర్తి, స్వరూపరాణి, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, మీరందరి కోసం ఈ పాట

0: బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ. ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు ఇంకే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవతెవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమ తర్వాత పాట ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల సుశీల గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లంది బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చోపెల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బొవ్వాపాసి, రోహిత్, రోషిణి, విజయ, ఉమా, పార్వతీబాయ్, చోటాపురం పాసి, ఉమాశంకర్, షాకిర్, షహజాది, సుందర్ రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు మరియు వీరి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరి శ్రోతల ఉత్తర ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో తరాతిపాటును అందించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి కోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట చిత్రం షాక్. ఈ చిత్రం నుండి ఈ పాట

కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానం చేసిన పాటను మాకు సంబంధించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జనకంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున మరియు వీరి ఇతర కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: కిన్నెర లహరి శ్రోతల తరాల ద్వారా కోరుకుని చిత్రగీతల కార్యక్రమంలో తరాతి పాట యుగంధర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను మాకోసం అందించిన నేను కోరుతున్న శ్రోతలు రఘునాథపల్లి మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపుర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ వీరందరి కోసం ఈ పాట.
1: ఇది పేరుకు మాత్రం బస్.

కొల్లవీటి సింహం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన పాటను మాకోసం అందించింది అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుండి నరసింహ వెంకన్న, పద్మా రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

క్షమించండి. కార్యక్రమంలో తర్వాత పట్ట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమారి, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కొడుతున్న పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రం నుండి ఈ పాట.

0: మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం
0: మరి చేదు చేదు చేదు చేదు

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మ చెప్పమంటుంది.

కిన్నెరల హరి శ్రోతుల తులాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో తరువాతి పాట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కార్తిక్ గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతులు, అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రమీల్చారి వీరందరి కోసం ఈ పాట.

మంచి మనుషులు చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ ఖలాసి వస్తుందండి. మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి, అనూష, కుమారస్వామి, సరోజ, పింటయ్య, షాకీర్, రాములు, ఉమాశంకర్, మురళీధర్ మరి వీరి ఇతర కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాటి అందించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మూకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, అక్రు వీరందరూ కోరుతున్న పాట సిరిసిరి మూవా చిత్రం నుండి ఈ పాట.

కిన్నెరల హరీష్ రతులతరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా పాటను అందించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట ప్రేమదేశం చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: కార్యక్రమంలో చేరగా జమీందార్ చిత్రం నుండి ఈ పాట.
1: పలకరించితేని ఉలికి

ముద్రిమ ఆపాత ముద్ర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరొక దీక్షణలో అఖిల భారత రవివాశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

0: इसके साथ ही रविवासरीय अखिल भारतीय संगीत सभा में श्री एनआर प्रशांत का कर्नाटक शास्त्रीय गायन अब संपन्न होता है। संगत करने वाले थे वायलिन पर सीवी श्रुति, मृदंगम पर ए राधेश और घटम पर शरद कौशिक।
1: विद दैट वी कंक्लूड द कर्नाटिक क्लासिकल वोकल रिसाइटल बाय श्री एनआर प्रशांत इन द ब्रॉडकास्ट ऑफ रविवासरीय अखिल भारतीय संगीत सभा। He was accompanied on the violin by C.V. Shruti, on the mridangam by A. Radhesh, and on the ghatam by Sharad Kaushik.
0: इस कार्यक्रम की रिकॉर्डिंग आकाशवाणी के मैसूर केंद्र पर की गई और इसे आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: This program was recorded at the studios of Akashvani Mysuru, and the broadcast came to you from Akashvani Delhi.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు అంటారు. ఆకాశవాణి రేపు ప్రసారం చేసే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు. శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించే సుభాషితం 6:30. రైతు సమాచారంలో జీవాలలో వ్యాధుల నివారణ. 7:15 అభివృద్ధి కార్యక్రమంలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే మీకు తెలుసా, కొన్ని వివరాలు. అనంతరం నేత్రదాన వారోత్సవాల సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ గారితో పరిచయం. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 కిన్నెర లహరి. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. 10:00, 4:00 సాయంత్రం 6:35 చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత

ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం అవగాహన, డాక్టర్ జి అనితారాణి గారితో పరిచయం మరియు కష్టంలోనే సుఖం జీవిత పరమార్థం ప్రసంగం. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 5:45 జానపద గేయాలు. 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:45 సామూహిక గీతం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం. ఇంకా ఆహార భద్రత కొన్ని వివరాలు. జానపద గేయాలు 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 ఆపత మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 పౌరాణిక నాటకంలో అల్లూరి సీతారామరాజు బుర్రకథ. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.